0: FM 90.4.
1: శుక్లాం వరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితర వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయితున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరిః ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. కురుక్షేత్రంలో యుద్ధభూమిలో నిలబడినటువంటి అర్జునుడు అటువంటి ధర్మక్షేత్రమునందు ధర్మమునందు వైక్లభ్యమును పొందాడు. తాను ఏ విహిత కార్యమును చేయవలసి ఉంటుందో తన కర్తవ్యమేదో ఆ కర్తవ్యమును విస్మరించి దాని స్థానంలో ఆ సమయమునందు తనకి అక్కరలేనటువంటి భూతదయా అనేటటువంటి గుణాన్ని తీసుకుని అక్కరలేని విషాదానికి లోనైనటువంటి కారణం చేత అక్కడ మళ్ళీ ధర్మాన్ని పునర్వ్యవస్థీకరించి స్థాపించి అర్జునుడికి కలిగినటువంటి మోహబుద్ధిని పోగొట్టి ఆయనని కర్తవ్యమునందు సుముఖుణ్ణి చెయ్యడానికి మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ జగదాచార్యుడిగా ప్రారంభం చేసినటువంటి ప్రసంగంతో నిన్నటి రోజున ఒక ప్రారంభోపన్యాసం చేసి ఉన్నాను. ఆయన

అశోచ్యానంద సూచస్వం ప్రజ్ఞావదాంశ్చ భాషసే అంటూ మొదలుపెట్టాడు. శోకించడానికి కారణం లేదు, అసలు నీవు శోకించవద్దు. ఇది సనాతన ధర్మమునందు ఒక అత్యద్భుతమైనటువంటి ప్రతిపాదన. నీవు అమృతస్వరూపుడవు, ఆనందస్వరూపుడవు, కాబట్టి అసలు నువ్వు విచారించడానికి కారణం లేదు, నువ్వు ఏడవడానికి కారణం లేదు. ఏడవడానికి కారణం లేకపోయినా ఏడవడానికి కారణాన్ని నువ్వు తెచ్చుకోవడానికి కారణం అవిద్య, అజ్ఞానము. రెండవ వస్తువు ఒకటి ఉన్నది అన్న భ్రాంతి చేత అది వెళ్ళిపోతుందేమో అని ఒక బాధ, దాని ఎందు ఉన్న రాగము చేత, దాని వందు ఉన్నటువంటి అభిమానము చేత అది వెళ్ళిపోతే తట్టుకోలేని పరిస్థితి. రెండవది ఒక్కొక్క వస్తువు ఎందున్నటువంటి ద్వేషము, ఆ ద్వేషము చేత అది ఉండిపోయిందనేటటువంటి బాధ. రెండూ బాధకి కారణములే. అతిగా ప్రేమించిన చోట ఆ వస్తువు ఉండదేమో అని బాధ, అతిగా ద్వేషించిన వస్తువు ఉండిపోయింది అని బాధ. రెండూ శోకమునకు కారణములే తప్ప రెండిటిలో ఏదీ కూడా అంతరాయము లేనటువంటి ఆనందమును ఇవ్వగలిగినటువంటి వస్తువులు కావు. అందుకే అశోచ్యానంద్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. శోకించవలసినటువంటి స్థితి, శోకించడానికి కారణము లేని చోట శోకమునకు కారణాన్ని వెతుక్కుని ఏడుస్తున్నావు నువ్వు అంటూ ఆయన ఒక అత్యద్భుతమైన మాట అంటారు అర్జునుడితోటి. నేను ఒక వరుస క్రమంలో ఏమి ఆ శ్లోకాలను స్పృశించడం లేదు, నేను 7 రోజుల ప్రసంగం కాబట్టి ఒక విహింగ వీక్షణంగా మాట్లాడుతున్నాను. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అంటారు. పరంతప అని పిలిచారు. పరంతప అంటే శత్రువులను దునుమాడగలిగినటువంటి వాడా, శత్రువులను తపింప చెయ్యగలిగినటువంటి వాడా, అంతటి సమర్థత కలిగినటువంటి వాడా. ఎంతమంది శత్రువుల్ని అర్జునుడికి యుద్ధరంగంలో నిలబడేటటువంటి వాళ్ళు వ్యతిరేకంగా 3 లోకములే వచ్చి నిలబడిన, దేవతా సమూహములే వచ్చి నిలబడిన, దేవేంద్రుడే వచ్చి నిలబడిన, ఆయన ముందు నిలబడలేరు. అటువంటి శక్తి పొందినవాడు పుట్టిన తరువాత కాదు, పుట్టక ముందు. పుట్టక ముందు ఈ శక్తి ఎలా వచ్చిందండి? శరీరం ఉంటే కదా శక్తి. అసలు శరీరం రాకముందు ఈ శక్తి ఎలా వచ్చింది అని మీకు అనుమానం రావచ్చు. మహాభారతం ఈ మధ్యనే కదా ఆదిపర్వం విన్నారు. పాండురాజు గారు 1 సంవత్సరం పాటు తపస్సు చేశాడు ఇంద్రుణ్ణి ఉద్దేశించి. కుంతీదేవిని 1 ఏడాది పాటు వ్రతములు చేయమన్నాడు. ఇంద్రతేజస్సుని భరించగలిగినటువంటి గర్భాన్ని పొంది ఉండడం కోసమని తాను తపస్సు చేస్తే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని అడిగాడు. 3 లోకములను జయించగలిగినటువంటి వీరుడు నాకు కొడుకుగా కావాలి. ఇప్పుడు అసలు అర్జునుడు పుట్టనూ లేదు. అర్జునుడు పుట్టడానికి కావలసినటువంటి తేజస్సు కుంతీదేవి గర్భమునందు చేరలేదు, గర్భమునందు పిండము తయారు కావడము ప్రారంభము కాలేదు. కానీ పుట్టబోయేటటువంటి పిల్లవాడు ఎంత తేజోవంతుడై ఉండాలో మాత్రం నిర్ధారణ అయిపోయింది.

వెనక నడిచేటటువంటి తేజస్సు, ధర్మమును అనుసరించవలసిన తేజస్సు. ధర్మరాజుగారు ఏం చేస్తున్నారో దాన్ని అనువర్తించవలసినటువంటి పరాక్రమం. ఆ ధర్మరాజు గారు యుద్ధం చెయ్యడానికి అనుమతి అడుగుతున్నారు భీష్మద్రోణాదులను కురుక్షేత్రంలో. ఆ ధర్మరాజు గారి తమ్ముడు ఆయన బాటలో వెళ్లవలసినటువంటి వాడు అక్కరలేనటువంటి మెట్టవేదాంతం అంతా తీసుకొచ్చాడు. పతంతి పితరోహ్యేషాం లుప్త పిండూదక క్రియాహ అంటున్నాడు, నేను యుద్ధం చెయ్యను, నేను వీళ్ళని చంపను, నాకు చంపడం ఇష్టం లేదు, ఈ నిత్తుటికూడు నాకు వద్దు, నాకు ఈ రాజ్యం వద్దు, నేనే దుర్యోధనుడి చేతిలో చనిపోతానంటున్నాడు. ఇటువంటి స్థితిలో ఆయన అంటున్నారు కృష్ణ పరమాత్మ, క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఈ మాట అప్పుడు కాదు, కురుక్షేత్రంలో కాదు, ధర్మక్షేత్రంలో. ఈ మాట మానవాళి ఎంతకాలం ఉంటుందో, ఈ లోకములు ఎంతకాలం ఉంటాయో అంతకాలము ఈ మాట పనిచేస్తుంది. అందుకే భగవద్గీత యొక్క శక్తి అటువంటిది. క్షుద్రం హృదయ దౌర్బల్యం, క్షుద్రము అంటే అంతకన్నా హీయమైనది, అంతకన్నా నీచమైనది, అంతకన్నా తిరస్కరింపబడవలసినది, అంతకన్నా వర్జింపవలసినది వేరొకటి లేదు. అది క్షుద్రం. ఏది క్షుద్రం? హృదయ దౌర్బల్యం, మనసు బలహీనపడిపోవుట, మనసు దౌర్బల్యమును పొందుట. అంటే మనసుకి ఉండవలసినటువంటి బలాన్ని మనసు కోల్పోవడం. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్న దాంట్లో ఆయన అంటున్నారు, నీకు హృదయ దౌర్బల్యం ఏర్పడినది, దీన్ని త్యక్తోత్తిష్ట పరంతప, దీన్ని విడిచిపెట్టు, విడిచిపెట్టి ఉత్తిష్ట లే. ఇప్పుడు విడిచిపెట్టడానికి అర్జునుడు పట్టుకున్నాడా దౌర్బల్యాన్ని? మోహమునకు ఎప్పుడైతే వశుడయ్యాడో, ఎప్పుడైతే అటువంటి మోహము తనని ఆక్రమించడానికి, తన బుద్ధిని కప్పడానికి వివేచనతో ఆలోచించడం అన్నది పక్కన పెట్టేశాడో, అప్పుడు ఆ మోహం వచ్చేసింది. ఆ మోహము చేత అక్కర్లేనటువంటి బలహీనత వచ్చింది. ఇప్పుడు ఇది హృదయ దౌర్బల్యం అయిపోయింది. ఆయనకి శరీరమునందు బలం లేకపోలేదు. అర్జునుడు అప్పుడు ఆ కూలబడినప్పుడు కూడా అంతే బలవంతుడు. ఆయనకి నీరసం వచ్చో లేకపోతే గుండెపోటు వచ్చో పడిపోలేదు. ఆయన విపరీతమైన బలం ఉన్నవాడై పడిపోయాడు. గాంధీవం పట్టుకోగలిగిన వాడై గాంధీవం వదిలిపెట్టేశాడు. అస్త్రములను ప్రయోగించగలిగిన వాడై ప్రయోగించనంటున్నాడు. అంతమందిని చంపగలిగిన వాడై నేను చంపనంటున్నాడు. దీనికి కారణం ఆయనకి శరీరంలో ఏమైనా నీరసం వచ్చిందా, మనసులో బలహీనత వచ్చిందా? మనసులో బలహీనత వచ్చింది. క్షుద్రం హృదయ దౌర్బల్యం ఇందువల్ల అలా వస్తుంది. అంటే మీరు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించవలసి ఉంటుంది. శరీరము స్థూలము, మనసు సూక్ష్మము, ఈ రెండింటికి ఉండే పెద్ద తేడా అక్కడ ఉంటుంది. ఏది సూక్ష్మమై ఉంటుందో దానిని వశం చేసుకోవడం కష్టం, ఏది స్థూలమై ఉంటుందో దాన్ని వశం చేసుకోవడం తేలిక. మీరు ఒక వ్యక్తి శరీరాన్ని వశం చేసుకోగలరు. ఒక వ్యక్తి సమాజంలో దొంగతనాలు ఎక్కువ చేస్తున్నాడు, సమాజంలో చెయ్యకూడని పనులు చేస్తున్నాడు. మీరు ఆ వ్యక్తిని తీసుకెళ్ళి, ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని తీసుకెళ్ళి ఓ కారాగారంలో పెట్టగలరు, ఓ రెండేళ్ళు మూడేళ్ళు. ఆ వ్యక్తి యొక్క మనస్సు యందు పరివర్తన తీసుకురాగలదా కారాగారము అని నన్ను అడిగారనుకోండి, తీసుకురావచ్చు, తీసుకురాలేకపోవచ్చు, లేదా అతను అంతకన్నా పెద్ద దొంగ కావచ్చు. ప్రతీకార బుద్ధిని పెంచుకున్నవాడై నన్ను ఫలానా అప్పుడు నేను యామరపాటుగా ఉన్నప్పుడు పట్టుకున్నారు కనుక నేను అసలు యామరపాటు పొందకుండా నేను సమాజాన్ని ఇబ్బంది పెడతాను అని అన్నాడనుకోండి, ఇప్పుడు మీరు అతని శరీరాన్ని బంధించగలిగారేమో కానీ అతని మనసులో పరివర్తన ఏమైనా తీసుకురాగలిగారా? మీరు తీసుకురాలేరు. స్థూల శరీరాన్ని వశం చేసుకోవచ్చు, బంధించవచ్చు. స్థూల శరీరాన్ని మీరు తీసుకొచ్చి కట్టి పడయ్యచ్చు మీ దగ్గర, కానీ సూక్ష్మ శరీరాన్ని మీరు వంచలేరు. మీ తరం కాదది, అది తనంత తానే మారవలసి ఉంటుంది. అది మారేది దేనికి అంటే ఒక్క బోధకు మాత్రమే మారుతుంది. పరివర్తన తనంత తాను మార్పు చెందితే అది సద్బుద్ధితో ఉంటుంది. అది అలా సద్బుద్ధితో ఆలోచన చెయ్యనంత కాలం అది దుర్బుద్ధితోనే ఉంటుంది. మీకు నేను ఇంకొక మాట చెప్పవలసి వస్తే, యథార్థానికి శరీరమునకు ఎంత బలమున్నది అన్న దాంతో అతను సృష్టించేటటువంటి ప్రమాదమునకు సంబంధం ఉండదు. అతను ఏ బలమూ లేనివాడు కావు.

అత్యంత బలహీనుడు కావచ్చు. అతనేమి నిజంగా నలుగురు వచ్చి కలియబడితే నలుగురిని పడగొట్టగలిగిన శక్తి లేనివాడు కావచ్చు, కానీ అతని మనస్సు మాత్రం మహాక్రూరముగా ఉందనుకోండి, అతని మనస్సు విషపు పురుగుగా ఉందనుకోండి, అది చాలా క్రూరమైన ఆలోచనలు చెయ్యగలిగితే అతని క్రూరత్వము ఎంత దూరం ఉందో ఆ ఆలోచనని బట్టి అతని శరీరము అంత బలవంతరము కాకపోయినా అతను సమాజమునకు ప్రమాదము చెయ్యగలడు. అతని శరీర బలంతో సంబంధం లేకుండా కేవలము అతని మనస్సు యొక్క క్రౌర్యము అతని శరీర బలాన్ని దాటి సమాజానికి అపకారం చేస్తుంది. అదేవిధంగా ఒక వ్యక్తి శరీర బలం ఎంత ఆ సంబంధం ఉండదు, కానీ ఆయన మనస్సుకి ఉన్నటువంటి పవిత్రత చేత, మనస్సుకి ఉన్నటువంటి శక్తి చేత ఆయన సమాజమునకు అంతటి మహోపకారమును చేయగలరు. 95 సంవత్సరముల వయస్సులో పరమాచార్య స్వామి తన ధర్మానికి తాను కట్టుబడి సన్యాస ధర్మం అంటే సన్యాస ధర్మమేనని మహానుభావుడు వాహనం ఎక్కకుండా తోపుడు రిక్షా పట్టుకుని నడిచి వెళ్ళారు. ఒక దేవాలయ ప్రాంగణంలో రాత్రివేళ పడుకుని నిద్రపోయేవారు. 96 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి శరీరం ఏ బలం ఉందని అలా చేయగలిగింది? ఆయన నోరు విప్పి ఒక్క మాట మాట్లాడితే ఆ మాట ఎంతో గొప్పదైంది. ఒకనొక సభకి వెళ్ళారు పరమాచార్య స్వామి వారు. వెళితే సభలో ఉన్న వాళ్ళు అన్నారు, మీరు మాకు నిరంతరం మంచి మాటలు చెప్తున్నారు, కానీ మేము పాపములను చెయ్యకుండా నిగ్రహించుకోలేకపోతున్నాం, మేము పాపం చేస్తున్నాం, మాకు తెలుసు మీరు చెప్తున్న బోధల వలన మాకేమర్థం అవుతోందంటే మేము చేస్తున్నటువంటి పాపములే మమ్మల్ని బాధపడుతున్నాయి, ప్రకృతి యందు దేవతానుగ్రహం లేని స్థితిని కల్పిస్తున్నాయి, కాబట్టి మేము ఇప్పుడు ఈ పాపము నుంచి విడివెడకుండా ఉండలేకపోయిన స్థితిలో మేము మమ్మల్ని మేము నిగ్రహించుకోవడానికి మీరు ఎంత బోధ చేసినా మా మనసుని మేము మార్చుకోలేకపోతుంటే మేమేం చెయ్యాలని అడిగారు. ఒక్కసారి చిరునవ్వు నవ్వి ఒక్క 2 నిమిషాలు ఆగి ఆయన అన్నారు, మీ అందరి కొరకు మీరు చేస్తున్నటువంటి పాపములకు ప్రాయశ్చిత్తంగా చెప్పవలసినటువంటి స్థానమునందు కూర్చుని నేను చెప్పినా మీరు వినలేకపోతున్నందుకు, మార్చుకోలేకపోతున్నామని నాకు చెప్పినందుకు, మారనటువంటి వాళ్ళకి చెప్పి చెప్పి చెప్పి చెప్పడమే కానీ మార్పు తేలేకపోయానన్న నా బాధ పోగొట్టుకోవడానికి వారం రోజుల్లో ఒకరోజు రాత్రి ఇక నుంచి నేను ఆహారాన్ని స్వీకరించకుండా ఉపవాసం ఉండిపోతానన్నాడు. ఆ మాటకి అప్పటి వరకు మేము మారలేకపోతున్నామన్న వాళ్ళు 95% మార్పు వచ్చింది. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. పవిత్రమైన మనసు కలిగినటువంటి వ్యక్తి ఎంత బలహీనమైనటువంటి మనస్సున్నవాణ్ణి ఉద్ధరించి బలవత్తరం చేసి తేజోవంతుణ్ణి చేసి చక్కగా సమాజానికి పనికొచ్చేవాడిగా చెయ్యగలడు. ఆయన శారీరకంగా ఎంత బలంగా ఉన్నాడు అన్న దానితో సంబంధమేమి ఉండదు, ఆయన మనస్సు ఎంత పవిత్రం, ఆయన మనస్సు ఎంత శక్తివంతం, ఇది ప్రధానమై ఉంటుంది. అందుకే సూక్ష్మదేహము యొక్క శక్తి ముందు స్థూలదేహము నిలబడలేదు, సూక్ష్మదేహానికి ఉన్నటువంటి వేగం ముందు స్థూలదేహం నిలబడలేదు. స్థూలదేహానికి ఉండే వేగం చాలా చాలా తక్కువ. నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి, కనీసం నేను 11 నుంచి 12 గంటలు ప్రయాణం చేస్తే తప్ప నా స్థూల శరీరం హైదరాబాద్ని చేరుకోలేదు. అదే నా సూక్ష్మ శరీరంతో నేను హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి, మా అబ్బాయి ఇల్లు నాకు జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి, ఒక్క క్షణంలో మా అబ్బాయి హాల్లో కబ్బోర్డ్లో పైగూట్లో కుడిచేతి పక్కన ఏ వస్తువు పెడతాడో నాకు కనపడుతుంది మనోనేత్రంలో. సూక్ష్మ శరీరానికి వేగం ఉంటుంది, స్థూల శరీరానికి అంత వేగం ఉండదు. అందుకే సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని వశం చేసుకుని ఉంటుంది. ఇప్పుడు అన్ని శక్తులు దానివి. ఆ మనస్సు పవిత్రమై, ఆ మనస్సు ఎప్పుడూ పవిత్రమైన వస్తువుల్ని పట్టుకునేటట్టుగా తర్ఫీదిచ్చుకున్న జీవుడున్నాడే వాడు కూడా దాని వలన తరించిపోతుంటాడు. స్థూలదేహంతో ఎంత చేస్తున్నాడన్నది కాదు, సూక్ష్మదేహంతో చేసినది ఏదుందో అది అపార శక్తివంతం. దీనికి లక్షణం ఉంది, ఇది విపరినీయతే. దీనికి ఉన్న లక్షణం ఏమిటంటే శరీరముగా ఉంటుంది, దేహముగా ఉంటుంది. శరీరము అన్న పేరు చేత

దీనికి శిథిలం అవడమే దీని యొక్క లక్షణం. ఇది పెరుగుతోంది అంటే దీని సంధిబంధములు విడిపోతాయి, దీని ఎందు ప్రజ్వరుడు ప్రవేశిస్తారు. ఇది నానాటికి నానాటికి మారిపోతుంది, నానాటికి నానాటికి మారిపోయి చిట్ట చివరికి ఏమవుతుందంటే ఇది దహింపబడుతుంది, దీన్ని తీసుకెళ్లి కాల్చేస్తారు. కాబట్టి దీని చిట్ట చివర ఏం జరుగుతుంది అంటే, మీరు ఎంత గౌరవంగా ఆ శరీరాన్ని చూశారు, ఎంత ప్రేమగా చూశారు, ఆ శరీరం లోకంలో ఎన్ని గౌరవాలు పొందింది, ఎన్ని దండలు వేయించుకుంది, ఎంతమందితో నమస్కారాలు పెట్టించుకుంది, ఆయన మాట్లాడితే ఎన్ని వేల మంది విన్నారు, ఎన్ని నమస్కారాలు చేశారు, వీటితో ఏమి సంబంధం ఉండదు. ఆ శరీరముతో ఉండగా ఆయన చేసుకున్న మంచి పనిది, కాబట్టి ఈశ్వర శాసనాన్ని ఆయన అవుదలదాల్చాడు. కానీ అది ఎంత గొప్ప శరీరమైనా కావచ్చు, ఎంతటి మహాత్ముడి శరీరమైనా కావచ్చు, తొట్ట తొలకు మాత్రం కాలిపోవలసిందే, అథవా భూమి ఎందు కప్పిపెట్టబడవలసిందే తప్ప వేరొకలా శరీరంతో ఉండడం అన్నది మాత్రం సంభవం కాదు. అంతటి మహాత్ముడైన పరమాచార్య స్వామి వారైనా కూడా ఆయన శరీరం పంచభూతాల్లోకి వెళ్ళిపోవలసిందే, వివేకానందుడైనా వెళ్ళిపోవలసిందే, రామకృష్ణ పరమహంస అయినా వెళ్ళిపోవలసిందే, శరీరములు వెళ్ళిపోతాయి. కాబట్టి మనస్సు అది శక్తివంతమై ఉంటుంది. ఇది ఎంత జర్జరీభూతమైపోనివ్వండి, ఇది ఎంత వృద్ధాప్యమును పొందనివ్వండి, మనస్సు బలంగా ఉందనుకోండి, మనస్సు తేజోవంతంగా ఉందనుకోండి, మనస్సు పవిత్రంగా ఉందనుకోండి, అది మాట్లాడిన ఒక్క మాట లోకానికంతటికి ఉపనిషత్తు అయి కూర్చుంటుంది. అందుకే వేదాంతము అనుభవంలోకి రావాలి, వేదాంతము మనస్సుని పవిత్రం చేయడానికి పనికిరావాలి. అనుష్ఠానమునకు పనికిరాని ధర్మము తాను ఆచరించడానికి తన మనసుకు పట్టించుకోవడానికి పనికిరాని వేదాంతము తనకు అక్కరకొచ్చేవి కావు. శుష్క వేదాంతం అని లోకంలో ఓ మాట, తాను ప్రసంగించడానికి మాత్రమే పనికొచ్చే వేదాంతం తనని నిజ జీవితంలో ఉద్ధరించేది కాదు. నిజంగా మనసుని పట్టిన వేదాంతం ఏదో అదే నిజంగా మనిషిని తరింపజేస్తుంది. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు, వెనకటికి ఒక ఆయన ఉపన్యాసాలు చెప్తుంటే ఆయన బావమరిది గారు వచ్చేటింటికి, ఆయనతో పాటు ఉపన్యాసాలకు వెళ్ళి వినుస్తుండేవాళ్ళు. వచ్చి అక్కగారి దగ్గరికి వెళ్ళి, అక్క అక్క బావ ఎంత బాగా చెప్పారనుకుంటున్నావు, అబ్బో బావగారి మాటలు వింటుంటే ఇంకా పెళ్లి చేసుకోవాలనిపించట్లేదు, ఎంత గొప్పగా చెప్పారే అనేవాడు. రోజు భార్య అనేది భర్త దగ్గర, ఏమండి మీరు ఆ ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు వాడిని తీసుకెళ్తున్నారు, పిల్లవాడు వాడు వైరాగ్యం పొందుతున్నాడు, వాడేమో చిచి ఇంకా నాకు అక్కర్లేదు అక్క, నాకు అసలు ఇష్టం లేదు ఇంకా జీవితం అంటే అసహ్యం పుట్టేసింది, బావగారి మాటలు విన్న తర్వాత ఇంకా పెళ్ళి ఏమిటి, జీవితం ఏమిటి, సంసారం ఏమిటి అనిపిస్తోంది అంటున్నాడు. వాడు ఏ సన్యాసుల్లోకి వెళ్ళిపోతాడో భయంగా ఉందండి అని. అంటే భర్త అనేవాడు రోజును భయపడకే, అసలు నిజంగా నోటితో ఇన్ని మాట్లాడిన మాటలు మాట్లాడిన వాడు ఎవడుంటాడో వాడు సంసారాన్ని విడిచిపెట్టడం. ఎవడు నిజంగా వైరాగ్యాన్ని పొందాడో వాడు చెప్పి చెప్పకుండా పోతాడు వెళ్ళిపోతాడు. రోజు ఆవిడ అలాగే అంటుండేది, ఆయన అలాగే అంటుండేవాడు. ఒకరోజు మళ్ళీ భార్య అడిగింది భర్తని, ఏమండి ఇవాళ మా తమ్ముడు మరీ గొప్పగా చెప్పేశాడండి. పడుక్కుంటున్నాడు ఆయన మంచం మీద, పడుకుంటున్నవాడు లేచి అన్నాడు, ఏదో మీ తమ్ముడు మనసుకు వంటబట్టింది వంటబట్టింది అనుకుంటున్నావు, సన్యాసుల్లో కలిసిపోతాడు అనుకుంటున్నావు, నిజంగా మనసుకు వంట పట్టినవాడు ఇంట్లోంచి ఎలా వెళ్ళిపోతాడో తెలుసా, ఇదిగో ఇలా వెళ్ళిపోతాడని తువ్వాలు తీసుకుని భుజం మీద వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవడం ఆయన మళ్ళీ ఇంటికి రాల, అంటే ఆయన మనసుకు వంట పట్టింది. వంట పట్టినది ఏదో అది వేదాంతం, అది అప్పుడు పనికొస్తుంది. వేదాంతం జీర్ణము కావాలి, వేదాంతము మనస్సుని పట్టుకోవాలి. మనస్సుని పట్టని వేదాంతము ఆచరణాత్మకము కాదు, మీకు ధైర్యం ఇవ్వదు. ఎందుకంటే మీకు ధైర్యం ఇచ్చేది, మీకు ద్యుతినిచ్చేది, మీకు జవాన్నిచ్చేది, మీకు ఆ శక్తినిచ్చేది, మీ శరీరాన్ని పవిత్రం చేసేది జర్జరీభూతమైన శరీరంలో ఉన్నా సరే అసంఖ్యాకమైన పవిత్ర కర్మలు చెయ్యగలిగినది మనస్సు ఒక్కటే, శరీరము కాదు. శరీరములకు పరిమితులుంటాయి. చీకటి పడిపోయిన తర్వాత మీరు వెళ్ళలేరు, అదే కటిక చీకట్లో కూడా మీరు ఆనందనిలయ విమానానికి మాడవీధుల్లో ప్రదక్షిణం చేయగలరు మనస్సుతో. ఈ శరీరంతో ఈ కంటితో సహస్రదీపాలంకార సేవ చూడాలి అంటే ఏడు కొండల మీద సాయంకాలం 5:30 నుంచి 6:30 గంటసేపు ఉంటేనే. మనస్సు శక్తివంతమైన వాడికి వెంకటాచలం వెళ్ళి 15 ఏళ్ళైనా తన ఒంటికి 98 సంవత్సరాల వయస్సు వచ్చేసినా ఆయనకి బెంగుండదు. 98 ఏళ్ల వయస్సులో కూడా ఆయన మడత కుర్చీలో పడుకుని కళ్ళు మూసుకుని మానసికంగా వెళ్ళిపోగలడు.
అందుకే కిష్కింధకాండ చివరిలో రామాయణంలో ఒక

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: క్యాబేజీలో నల్ల కుళ్ళు తెగులును అదుపు చేయడం. పోషకాలు గల క్యాబేజీని పచ్చిగా తిన్నా ఉడికించి తిన్నా రుచిగానే ఉంటుంది. రైతులకు చక్కటి ఆదాయపు వనరు అయిన ఈ ఆకుకూర చల్లటి వాతావరణంలో బాగా పెరుగుతుంది. కానీ రైతులు జాగ్రత్తగా లేకపోతే క్యాబేజీ నల్ల

0: తెగులు అనే తెగులు క్యాబేజీ ఉత్పత్తిని బాగా దెబ్బతీస్తుంది. ఈ తెగులు చల్లటి ప్రాంతాల్లో తరచుగా సోకుతుంది. నల్ల కుళ్ళు తెగులు సోకిన క్యాబేజీ మొక్కలు కుళ్ళిపోయి అకాలంగా చనిపోతాయి. క్యాబేజీలు కూడా చిన్నవిగానే మిగిలిపోతాయి, కాబట్టి వాటి రూపం వల్ల నాణ్యత తగ్గుతుంది. తెగులు పట్టిన ఆకులని మొక్కలని తొలగించడం మంచిదే, కాని దానికి సమయం పడుతుంది, కాబట్టి తెగులని అరికట్టడమే మేలు.
1: నేను కూరగాయలను నాటినప్పుడు ఆవు పేడ ఎరువుని వాడాను, బిందు సేద్యం చేశాను. ఇంత శ్రద్ధ తీసుకున్నా ఆకులు పసుపు రంగులోకి మారడం మొదలైంది. ఇక్కడ మేము ఈ వ్యాధిని చల్లదనపు జబ్బు అంటాం.
0: నల్ల కుళ్ళు తెగులును ఎలా అదుపు చేయాలో తెలుసుకోవడానికి ముందు అసలు ఈ తెగుల్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. చాలా మంది రైతులు ఈ నల్ల కుళ్ళు తెగుల్ని బూజు తెగులు అనుకుంటారు. ఆకుల మీద బూజు చిన్న పెద్ద ఊదారంగు మచ్చలుగా మొదలవుతుంది. నలుపు తెగులు ఆకు అంచుల వద్ద చిన్న చిన్నవి పసుపు గోధుమ రంగుల్లో వి ఆకారపు మచ్చలుగా మొదలవుతుంది. ఈ వి ఆకారపు మచ్చలు పెరుగుతాయి, చివరికి ఆకంతా పసుపు రంగులోకి మారి వాడిపోతుంది లేదా రాలిపోతుంది. ఒక చిన్న మొలకకి ఇది సోకితే మొక్క ఇక పెరగదు. క్యాబేజీలో నల్ల కుళ్ళు తెగులు వ్యాధి ఎలా ఉంటుందో, అది మన దిగుబడిని ఎలా దెబ్బతీస్తుందో మనకు తెలిసింది, కాబట్టి దాన్ని ఎలా అరికట్టాలో ఎలా అదుపు చేయాలో చూద్దాం. మీ క్యాబేజీలకి ఒకసారి ఈ తెగులు సోకితే నల్ల కుళ్ళు తెగులుకి కారణమయ్యే సూక్ష్మ క్రిములు కోతల తర్వాత కూడా మట్టిలో మిగిలే ఉంటాయి, కాబట్టి ఒక సీజన్ లో క్యాబేజీని పెంచిన తర్వాత మట్టిలోంచి ఈ తెగులు నశించే వరకు అంటే కనీసం 4 సంవత్సరాల పాటు మొక్కజొన్న బీన్స్ లాంటి ఇతర పంటలను పండించాలి.
2: నేను ఈ పొలంలో మొక్కజొన్న వేశాను. మట్టిలోని తెగుళ్లని అదుపు చేయడానికి కూరగాయలను నాటుతాను, అందుకే నేను పంటని మార్చుతున్నాను.
0: ఈ తెగులు ముఖ్యంగా అది సోకిన విత్తనాలు మొలకల గుండా పాకుతుంది. మీ పొలంలో చేరితే నల్ల కుళ్ళు తెగులు క్రమంగా ఆరోగ్యంగా ఉన్న మొక్కలకు వ్యాపిస్తుంది. స్థానిక మార్కెట్లో దొరికేవి ధృవీకరించని విత్తనాల్లో ఈ తెగులు ఉండవచ్చు. ఆ విషయాన్ని కనిపెట్టే వీలు లేదు, కాబట్టి నమ్మకమైన చోటు నుంచి మాత్రమే విత్తనాలను కొనాలి. ఆరోగ్యకరమైన మొలకలని మాత్రమే మార్పిడి చేయాలి. అనారోగ్యంగా బలహీనంగా ఉన్న వాటిని తొలగించాలి.
1: నర్సరీ నుంచి తెచ్చి నాట్లు వేసేటప్పుడు ఆరోగ్యవంతమైన మొక్కలను మాత్రమే తీసుకుంటాను. బలంగా లేని వాటిని తీసుకోను, ఎందుకంటే వాటి నుంచి తెగుళ్లు ఇతర మొక్కలకు కూడా వ్యాపిస్తాయి. ఉత్పత్తి నాణ్యమైందైతే కొనుగోలుదారులు ధర చెల్లిస్తారు, కాబట్టి ఈ వడపోత జ్ఞానం నా ఆదాయాన్ని పెంచింది.
0: నల్ల కుళ్ళు తెగులు కలుపు మొక్కల్లోనూ మొక్కల దంట్ల మీద కూడా బతుకుతుంది, కాబట్టి మీ పొలంలో క్రమం తప్పకుండా కలుపు తీసి శుభ్రం చేస్తుండాలి. మొక్కలు తడిగా ఉన్నప్పుడు కలుపు తీయవద్దు, ఎందుకంటే సోకిన తెగులు మీ ద్వారా ఆరోగ్యంగా ఉన్న మొక్కలకు పాకవచ్చు. మీ పంటకు తెగులు సోకితే పొలంలోని జబ్బు పడిన ఆకులు మొక్కలను తొలగించాలి, వాటిని మీ పశువులకు పెట్టకూడదు. నల్ల కుళ్ళు తెగులు పేడ ద్వారా మరింతగా పాకుతుంది. తెగులు సోకిన మట్టిని వర్షం నీరు ఆరోగ్యంగా ఉన్న మొక్కలకు చేరవేయగలదు, కాబట్టి మీ క్యాబేజీ పొలంలో తెగులు సోకిన మట్టిని అరికట్టడానికి నేపియర్ గడ్డి వంటి సరిహద్దు పంటలను పెంచండి. ఇప్పుడు మనం నేర్చుకున్న వాటిని మరోసారి చూద్దాం. నల్ల కుళ్ళు తెగులు వల్ల క్యాబేజీ మొక్కలు కుళ్ళిపోయి అకాలంగా చనిపోతాయి. నల్ల కుళ్ళు తెగులను అదుపు చేయడానికి ఒకటే పద్ధతి పనికిరాదు, కాబట్టి ఎల్లప్పుడూ వేరువేరు విభిన్న పద్ధతులను కలిపి పాటించాలి. ఒకసారి క్యాబేజీని పండించిన తర్వాత ఆ పొలంలో మొక్కజొన్న బీన్స్ వంటి మరో పంటను పండించాలి. పొలంలో ఒకసారి నల్ల కుళ్ళు తెగులు కనిపిస్తే కనీసం 4 సంవత్సరాల పాటు అదే పొలంలో క్యాబేజీని పెంచవద్దు. నమ్మకమైన చోటు నుంచి నాణ్యమైన విత్తనాన్ని మాత్రమే కొని వాడాలి. పొలాలను కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి, కాని మొక్కలు తడిగా ఉన్నప్పుడు మాత్రం కలుపు తీయకండి. మీ పంటను క్రమం తప్పకుండా గమనిస్తూ తెగులు వ్యాపించకుండా అరికట్టడానికి జబ్బు పడిన ఆకులని మొక్కలని తొలగించండి. కోతల తర్వాత పొలంలోంచి మొక్కల అవశేషాలన్నీ తొలగించండి. ఆరోగ్యవంతమైన క్యాబేజీ పంట మీకు మీ కుటుంబానికి ఆదాయాన్ని పెంచుతుంది.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం. గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, పట్టూర్ మనమరాజు కాంప్లెక్స్, శ్రీ మౌండమ్మ గుడి దగ్గర, విశాఖపట్నం రోడ్, భీమవరం.
2: సెల్ 9177612669.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంపీఎస్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

FM 90.4. హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ బావ. మరి ఈరోజు మరికొన్ని కొత్త విషయాలు మీతో పంచుకునేందుకు మీ ముందుకు వచ్చేసాను మీ అజయ్ గౌరీ. మరి ఆలస్యం చేయకుండా ఆ విషయాలే

0: ఏంటో తెలుసుకుందామా? మంచి ఆరోగ్యానికి మొదటి మెట్టు మనం తీసుకునే పండ్లు కాయగూరలే కదండి. మరి వాటిని శుభ్రపరిచే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు టిప్స్ తీసుకోవాలో తెలుసుకుందాం. మరి వండే ముందు కాయగూరల్ని శుభ్రంగా కడుగుతాం. నీళ్ళల్లో కడగడం వల్ల వాటి మీద పేరుకున్న మట్టి దుమ్ము మాత్రమే వదులుతాయి. మరి క్రిమిసంహారక మందులు మాటేమిటి? వాటిని వదిలించాలంటే ఏం చేయాలి? మరి ఏం చేయాలో చూద్దామా? చింతపండు నీళ్ళల్లో కాయగూరలను కడిగితే పెస్టిసైడ్స్ వదిలిపోతాయి. వెనిగర్ ని ఉపయోగించిన ఫలితం వస్తుంది. బేకింగ్ సోడా కలిపిన నీళ్లు కూడా పెస్టిసైడ్స్ ని వదిలించడానికి తోడ్పడతాయి. కాయగూరలను నేరుగా వండటం వల్ల నీటిలో కరగని ఎండోసల్ఫన్, ప్రొఫెనోఫస్ అనే క్రిమిసంహారక మందులు నాశనమవుతాయండి. నీటి ద్వారా కింద కడటం ద్వారా పెస్టిసైడ్స్ ను వదిలించవచ్చు. మరి విన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.
1: దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దమ్ దరే.

0: బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. మరి ఇప్పుడు కొన్ని ఫుడ్ టిప్స్ గురించి తెలుసుకుందామండి. తాజా కేక్ను నీట్గా కట్ చేయాలంటే కత్తిని కొద్దిసేపు వేడి నీళ్ళలో పెట్టి తీయాలి. తర్వాత టవల్తో శుభ్రంగా తుడిచి కేక్ను కట్ చేయాలి. ఇలా చేయడం వల్ల కేక్ సులభంగా నీట్గా కట్ అవుతుందండి. అరటిపళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వాటిని ఒకే దగ్గర గుత్తిగా పెట్టకుండా విడివిడిగా పెట్టాలి. ఆకుకూరలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే పేపర్లో చుట్టి పెట్టాలి, లేదా టిష్యూ పేపర్ వాడినా సరే. దీనివల్ల మాయిశ్చర్ మొత్తం గ్రహించబడి ఆకుకూరలు తాజాగా ఉంటాయండి. ఇంట్లో తయారు చేసిన కేక్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే కేక్ పైన కొన్ని కట్ చేసిన బ్రెడ్ ముక్కలు ఉంచేయాలి. అప్పుడు అది చాలా తాజాగా ఉంటుందండి. బంగాళదుంపల కూర చేస్తున్నట్లయితే సమయం అంతా వాటి తొక్క తీయడానికే పోతుంది. అయితే బంగాళదుంపలు చల్లని నీటిలో వేసి తీసినట్లయితే వాటి తొక్క సులువుగా ఉడిపోతుంది, సమయం కూడా ఆదా అవుతుంది. కోడిగుడ్లను ఎక్కువగా ఉడికించినప్పుడు వాటిని ఒక డబ్బాలో వేసి షేక్ చేయాలి. దీనివల్ల కోడిగుడ్ల పెంకులతో పగులుతాయి, దీంతో సులభంగా త్వరగా పెంకు తీసేయచ్చండి. మరి విన్నారు కదండి, మరి కొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
2: ఫోన్ 0881622344.
0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. మరి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ కేక్ గురించి తెలుసుకుందామండి. అది రాజావారి కేక్ అంట, కానీ దానిని తినలేమట. అదేంటో తెలుసుకుందామా? ఆహా, ఓ కూల్ కేక్ ని బేకరీలో చూడగానే అలా నోట్లో వేసేసుకోవాలి అనిపించడం సహజం. కానీ బ్రిటిష్ రాజవంశీయులు పెళ్లిళ్ల సందర్భంగా కట్ చేసే కేక్ మాత్రం తినలేరు సుమి. ఎందుకలా అని అనుకుంటున్నారా? అవి 42 ఏళ్ల నాటివి కాబట్టి. 5 రాజవంశాలకు చెందిన పెళ్లిళ్ళలో వాడిన ఆ కేక్ ముక్కలను అమెరికా బివర్లీ హిల్స్ జూలియన్ వేలం సంస్థలు జూన్ 27న వేలం వేయనున్నారు. క్వీన్ ఎలిజబెత్ 2 డ్రైవర్ లియానో మాసి వాటిని సేకరించాడు. వేడుక వచ్చిన వారికి ఇచ్చేందుకు మంచి పెట్టిలో పెట్టి ప్యాక్ చేశాడు. కాగా ఆ కేక్ ముక్కల్లో 2011లో పెళ్లి చేసుకున్న ప్రిన్స్ విలియం కేట్ వేడుకల్లో వాడిన బ్రాందీ ఇన్ఫ్యూజ్డ్ కేక్ కూడా ఉంది. అది అందులో అతి పాతది. 1973లో ప్రిన్సెస్ అన్నే పెళ్లి కేకు. ఆ కేకు ఎంత పెద్దదంటే దాని ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు. వాటిని కొనాలనుకుంటున్నారా? అయితే అమెరికాకు వెళ్లాల్సిందే. కొంటే కొన్నారు గాని తినే ప్రయత్నం మాత్రం చేయొద్దు సుమి. మరి విన్నారు కదండి మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: September 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో 90.4. మరి ఇప్పుడు విటమిన్ B5 గురించి తెలుసుకుందామండి. బి కాంప్లెక్స్ విటమిన్ లో ఒకటైన ఫాంతోథెనిక్ యాసిడ్ B5 శరీరంలో వివిధ రసాయనానికి ప్రతిస్పందనలో పాలు పంచుకుంటుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో తోడ్పడుతుంది. విటమిన్ B5 లోపిస్తే కండరాలు పట్టేయటం, నిస్సత్తువ శరీరం అంతా మద్దుబారి

నట్టు అనిపించడం వంటివి తలెత్తుతాయి. అందువల్ల B5 అధికంగా గల పదార్థాలను తినడం వల్ల దీని లోపం బారిన పడకుండా చూసుకోవచ్చు. మరి విటమిన్ B5 దొరికే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందామండి. గోబీ పువ్వు, బ్రోకలి, పుట్టగొడుగులతో విటమిన్ B5 దండిగా ఉంటుంది. వీటిలో B5తో పాటు శరీర జీవక్రియలో కీలక పాత్ర పోషించే చాలా పోషకాలు కూడా ఉంటాయి. మరి స్ట్రాబెర్రీ పండ్లు, మొక్కజొన్న గింజలు తింటే B5 అధిక మొత్తంలో అందేలా చేస్తుంది. వీటిల్లో విష్ణుంకుల కణాలు తొలగించే యాంటీ ఆక్సిడెంట్లు కూడా దండిగా ఉంటాయి. కాబట్టి ఇవి క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతాయండి. చిరుతిండిగా పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు వంటివే కాకుండా వీలైనప్పుడల్లా పిడికడు, పొద్దుతిరుగుడు గింజలు కూడా తింటే శరీరానికి అవసరమైన B5 అందినట్టే. పొద్దుతిరుగుడు గింజలు వివిధ ఆహార పదార్థాల్లో వాడుకుంటే రుచి కూడా పెంపొందుతుందండి. ఇక మాంసాహారులైతే కాజ్యం, గుడ్లు, సాల్మన్ చేపలు తీసుకోవచ్చు. అలాగే పెరుగు పాలతోనూ విటమిన్ B5 దండిగా లభిస్తుందండి. మరి విన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ RJ గౌరీ.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
1: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
2: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, ఎండిఎస్, చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
2: డాక్టర్ పసుపులేటి శ్వేత, ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
2: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
2: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9177612669.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
0: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: వెన్నెలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్ వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు షోరూమ్స్ కి హాస్పిటల్స్ కి అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడను వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్ ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉండి రోడ్ భీమవరం సెల్ 9989838444

0: లిస్నర్స్, రోజంతా టైర్డ్ అయిపోయి ఉన్న మీ బ్రెయిన్ ని రిఫ్రెష్ చేసి చిల్ చేయడానికి మస్తు టైం పాస్ అంటూ మీ ముందుకు వస్తుంది మన రేడియో విజన్ 90.4. లిస్నర్స్, మరింకెందుకు ఆలస్యం, వెంటనే డైల్ చేసేయండి 9704949492 కి. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు.
1: రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో హైస్కూల్ విద్యార్థుల కోసం ప్రమాదాలు, వివిధ పద్ధతులు, సైన్స్ పాఠం వింటారు.
2: ఏ పొట్టి, ఇలారా.
3: నేనేం పొట్టి కాదు, నువ్వే నాకంటే పొట్టి.
2: ఏం కాదు, నేనే నీకంటే పొడుగు.
3: కాదు నేనే.
2: కాదు కాదు, నేనే పొడుగు.
3: కాదు నేనే పొడుగు.
2: కాదు కాదు, నేనే
3: నేనే
2: నేనే.
4: ఒరే ఒరే ఒరే ఒరే, రాము, గీత, ఎందుకు అలా పోట్లాడుకుంటున్నారు? ఏమిటి సంగతి?
3: చూడు మావయ్య, నేను రాము కంటే పొడుగ్గా ఉన్నాను కదా, అదే విషయం. నేనంటే కాదు నేనే నీకంటే పొడుగు అంటున్నాడు. ఇంకా నన్ను పొట్టి అని ఏడిపిస్తున్నాడు మావయ్య.
4: ఏం రాము, అవునా?
2: మీరే చెప్పండి అంకుల్, నేనే పొడుగు కదా.
3: ఏం కాదు, నేనే పొడుగు.
2: ఏం కాదు, నేనే నేనే
3: నేను
2: నేను
3: నేనే పొడుగు,
2: నేనే పొడుగు.
4: అబ్బాబ్బా, ఆగండి, ఎవరు పొడుగో నేను తెలుస్తాను కదా. మీ ఇద్దరు ఇలా రండి.
2: వచ్చాం అంకుల్.
4: ముందు చెప్పులు విడిచేసి గోడ దగ్గరికి రండి.
2: సరే అంకుల్.
4: గీత, నువ్వు ముందుగా గోడకు నిటారుగా నిలబడు.
3: నిలబడ్డాను మావయ్య.
4: గోడ మీద ఇప్పుడు నీ ఎత్తుకి గుర్తుగా ఒక చిన్న చుక్క పెట్టాను. అంటే నువ్వు ఇంత ఎత్తు ఉన్నావన్నమాట.
3: భలే భలే, చూసావా రాము, నేను ఎంత ఎత్తు ఉన్నానో.
2: ఓహో, చాలా ఎత్తే ఉన్నావు.
4: సరే రాము, నువ్వు గీత నిలబడ దగ్గర నిటారుగా గోడకు నిలబడు.
2: ఓకే మావయ్యా.
4: కదలకుండా చక్కగా నిలబడు. ఇప్పుడు గోడ మీద చుక్క పెడుతున్నాను. పెట్టాను. ఇప్పుడు పక్కకొచ్చేయ్.
2: సరే మావయ్యా.
4: మీ ఎత్తు గుర్తులను గమనించి చూసారా? గీత ఎత్తు కొంచెం తక్కువగా ఉంది.
2: నేను చెప్పాగా, నువ్వు నాకంటే పొట్టి.
3: చూడు మావయ్య, మళ్ళీ ఎలా అంటున్నాడు.
4: ముందు మీరు ఎలా రండి. ఇప్పుడు తీరిగ్గా కూర్చుని మీ సమస్యని తెలుస్తాను. ఓకే. గీత, నీ వయసు ఎంత?
3: 12 సంవత్సరాలు మావయ్య.
4: రాము, నీది?
2: 13 ఏళ్ళు అంకుల్.
4: అది సంగతి. రాము, నీ వయసు గీత వయసు కంటే 1 సంవత్సరం ఎక్కువ కాబట్టి సహజంగా గీత కంటే పొడుగుంటావు కదా. మీరు మీ వయసుకు తగ్గట్లుగా ఉన్నారు. రాము 1 సంవత్సరం పెద్ద కాబట్టి గీత కన్నా ఎత్తుగా ఉన్నావు. అదే గీత 13 ఏళ్ళైతే నీ అంత ఎత్తు పెరుగుతుంది. ఇప్పుడు మీ సమస్య తీరినట్లేనా?
2: తీరినట్లే అంకుల్. పట్టికలో వయస్సుకు దగ్గ బరువును కిలోలని, గ్రాములని, దానికి దగ్గ ఎత్తును మీటర్లని, సెంటీమీటర్లని ఇచ్చారు. ఇవే అర్థం కాలేదంకుల్.
3: అంతేకాకుండా దూరాన్ని ఒకసారి మీటర్లని, ఇంకొకసారి కిలోమీటర్లని, సమయాన్ని నిమిషాలని, సెకండ్లని, ద్రవాలని లీటర్లు, మిల్లీలీటర్లని చెబుతారు. అసలు ఇవన్నీ ఎలా తెలపాలో అర్థం కాలేదు మావయ్య.
4: వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా మంచి ప్రశ్నలు అడిగారు. ఈ కొలతలు మన నిత్య జీవితంతో పూర్తిగా ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మీ ఇద్దరినే తీసుకోండి. ఇందాక నేను పొడుగు కాదు నేను పొడుగు అని ఇద్దరూ పోట్లాడుకున్నారు. ఖచ్చితంగా చూస్తే ఎవరు పొడుగో తేలిపోయింది కదా. విజ్ఞాన శాస్త్రంలో ఈ కొలతలు ఒక ముఖ్యమైన భాగం. ఏదైనా వస్తువును వర్ణించాలి అంటే దానికి కావలసిన భౌతిక రాశులను ఎంచుకోవాలి. తర్వాత వాటిని వివరించటానికి తగిన ప్రమాణాలను ఎంచుకోవాలి. ఉదాహరణకి నా ఎత్తు చూడండి, 172 సెంటీమీటర్లు. ఇక్కడ ఎత్తును కొలిచి చెప్పటానికి తగిన పరికరం కూడా అవసరమే.
2: అంకుల్, ఈ కొలతల ప్రమాణం మరి ఎలా నిర్ణయిస్తారో వివరంగా చెప్తారా?
4: అలాగే తప్పకుండా. ఈ కొలతలకు సంబంధించిన ప్రమాణాలు, వివిధ పద్ధతుల గురించి నేను వివరంగా చెప్తాను. శ్రద్ధగా వినండి.
2: సరే మావయ్య.
4: ఇందాక నా ఎత్తు 172 సెంటీమీటర్లు అని చెప్పాను కదా, వింటున్నారా?
3: వింటున్నాం మావయ్య.
4: ఇందులో సంఖ్య 172ను భౌతిక రాశి అని, సెంటీమీటర్ను ప్రమాణం అని. అంటే 1 సెంటీమీటర్కి 172 రెట్లుంటాను అని అర్థం. ఒక తెలిసిన

0: పరిమాణాన్నే ప్రమాణం అంటాము. ఏ ప్రమాణం లేకుండా ఎత్తు చెప్పగలమా? పోని దూరం చెప్పగలమా? అలాగే కాలం గురించి చెప్పగలమా?
1: ప్రమాణం లేకుండా చెప్పలేము అంకుల్.
0: గీత, మీ ఇంటి నుండి మీ స్కూల్కి గల దూరం ఎంతో చెప్పు.
2: 1 కిలోమీటర్ మావయ్య.
0: చూసారా, దూరాన్ని 1 కిలోమీటరు అని చెప్తున్నాం. అంటే 1ని సంఖ్యా పరిమాణంలోను, కిలోమీటర్ను ప్రమాణంగానూ తెలియజేస్తున్నాం. మీకు తెలుసు కదా, 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్లు అని, అలాగే 1 మీటరు అంటే 100 సెంటీమీటర్లు అని. ఇందులో సెంటీమీటర్ను ప్రమాణంగా తీసుకుని దానికి ఎన్ని రెట్లో చెప్తున్నాము. అంటే ఏదైనా 1 కొలత చెప్పాలి అంటే సంఖ్యాత్మక విలువ మరియు ప్రమాణాల లబ్ధంగా తెలియజేయాలి. అంతేకాకుండా మనం ఉపయోగించే ప్రమాణం తగు పరిమాణం కలదిగాను, ఖచ్చితంగా నిర్వచింపబడినదిగాను, పునరుత్పాదించటానికి వీలుగాను మరియు మార్చటానికి వీలు లేనిదిగాను ఉండాలి.
1: అంటే అంకుల్, మీ ఎత్తు 172 సెంటీమీటర్లు అంటే 172ను భౌతిక పరిమాణం అని, సెంటీమీటర్ను ప్రమాణం అనాలన్నమాట.
2: చాలా బాగా అర్థం చేసుకున్నావు రాము.
0: అంతేకాదర్రా, ప్రకృతిలోని విషయాలను అర్థం చేసుకోవాలన్నా, శాస్త్రీయ విషయాలు తెలుసుకోవాలన్నా 3 రకాల కొలతలు అవసరమవుతాయి. అవే పొడవు, ద్రవ్యరాశి మరియు కాలము అనేవి. వాటిని మూలరాశులు అంటారు. ఎందుచేతనంటే ఈ పొడవు, ద్రవ్యరాశి మరియు కాలాలు ఒకదానిమీద ఒకటి ఆధారపడవు. అంతేకాకుండా వీటిని ఇంతకన్నా సూక్ష్మరూపంతో వివరించలేము. గీత, దీర్ఘచతురస్రాకారానికి ఒక ఉదాహరణ చెప్పమ్మా.
2: బ్లాక్ బోర్డు మావయ్యా.
0: దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని ఎలా గణిస్తారు, నువ్వు చెప్పురాము.
1: పొడవు మరియు వెడల్పుల లబ్ధము వైశాల్యంను తెలియజేస్తుంది అంకుల్.
0: గీత, పొడవు మరియు వెడల్పుల కొలతలు సెంటీమీటర్లలో ఇస్తే వైశాల్యం ఉత్పన్న ప్రమాణం చెప్పగలవా మరి?
2: సెంటీమీటరు ఇంటూ సెంటీమీటరు లేదా చదరపు సెంటీమీటర్ అవుతుంది మావయ్య.
0: వెరీ గుడ్. గీత, చూసారా, వైశాల్యాన్ని లెక్కించినప్పుడు పొడవు అనే మూలరాశినే ఉపయోగించాం. అంటే వైశాల్యము మూలరాశి నుండి ఉత్పన్నమైంది. అందుచేత వైశాల్యాన్ని ఉత్పన్న రాశి అంటాం. ఇలాగే ఘనపరిమాణం పొడవు, వెడల్పు మరియు ఎత్తు లబ్ధం నుండి వస్తుంది. అంటే పొడవు, వెడల్పు మరియు ఎత్తుల మూలరాశి పొడవు మాత్రమే. కాబట్టి వైశాల్యం, ఘనపరిమాణం, సాంద్రత మరియు వేగం అనే వాటిని ఉత్పన్న రాశులు అంటారు. అంతేకాదు వీటి ప్రమాణాలను కూడా ఉత్పన్న ప్రమాణాలు అంటారు.
1: అంకుల్, పొడవును 1 సారి మీటర్లలో, సెంటీమీటర్లలో తెలుపుతాము. ఇలా ఎందుకు చెప్తారో అర్థం కాలేదు, కాస్త వివరంగా చెప్పరా?
0: ఈ డౌట్ వస్తుందనుకున్నాను, వచ్చింది. దీని గురించి అర్థం చేసుకోవాలంటే ప్రమాణాలు, వాటి వివిధ పద్ధతుల గురించి చెప్తాను, వినండి. ప్రస్తుతం 3 పద్ధతులు వాడుకలో ఉన్నాయి. అవేమిటయ్యా అంటే సిజిఎస్, ఎంకేఎస్ మరియు ఎఫ్పిఎస్ పద్ధతి. ఈ ఎంకేఎస్ పద్ధతినే ఎస్ఐ పద్ధతి అని కూడా అంటారు.
2: మావయ్య, సిజిఎస్ పద్ధతిలో పొడవు, ద్రవ్యరాశి, కాలము అనబడే మూలరాశులున్నాయి కదా, వాటి ప్రమాణాలు చెప్పరా.
0: సిజిఎస్ పద్ధతిలో పొడవు ప్రమాణం సెంటీమీటరు, ద్రవ్యరాశి ప్రమాణం గ్రాము, కాలము ప్రమాణాన్ని సెకనుగా తీసుకున్నారు.
1: మరి ఎంకేఎస్ పద్ధతిలో ఈ మూలరాశుల ప్రమాణాలేంటంకుల్?
0: ఎంకేఎస్ పద్ధతిలో పొడవుకు మీటరు, ద్రవ్యరాశికి కిలోగ్రాము, కాలానికి సెకను ప్రమాణంగా ఉన్నాయి. అంతేకాదు రాము, ఇప్పుడు ప్రపంచం అంతటా కూడా ఎస్ఐ పద్ధతి ఎక్కువగా వాడుకలో ఉంది. ఈ ఎస్ఐ పద్ధతిలో పొడవుకు మీటరు, ద్రవ్యరాశికి కిలోగ్రాము, కాలానికి సెకను ప్రమాణాలుగా ఉన్నాయి. ఇవే కాకుండా విద్యుత్ ప్రవాహ తీవ్రతకు ఆంపియర్ అని, ఉష్ణోగ్రతకు

0: కెల్విన్ అని, కాంతి ఉద్దీపన తీవ్రతకు కెండెల్లా అని మరో మూడు మూలరాశులు కూడా ఉన్నాయర్రా.
1: పొడవుకు ప్రమాణం మీటర్ కదా మావయ్య, మీటర్ అంటే ఇంత పొడవు అని ఎలా నిర్ణయిస్తారు?
0: మంచి ప్రశ్న గీత. ఉదాహరణకి పొడవుకు ప్రమాణం మీటరు. ప్యారిస్లో సీవర్స్ వద్ద మ్యూజియంలో ఉన్న ప్లాటినం కడ్డీ పొడవు

0: ఎలా నిర్ణయించారు అంకుల్?
1: అదే చెబుదాం అనుకుంటున్నాను, నువ్వు అడిగేశావురా. కాలం ప్రమాణం సెకను అని ఎలా నిర్ణయించారో తెలుసుకోవటానికి ముందు సౌరదినం అంటే ఏమిటో చెప్తాను. రెండు వరుస మిట్ట మధ్యాహ్నంల మధ్యకాలాన్ని ఒక సౌరదినం అంటారు. ఈ సౌరదినంలో 86,400వ వంతు భాగాన్ని సెకను కాలం అంటారు. ఈ రకంగా సెకనును నిర్ణయించారు. సెకను కాలాన్ని ఖచ్చితంగా నిర్వచించటానికి సీజియం పరమాణువు 99,26,31,770 కంపనాలు చేయటానికి పట్టే కాలంతో సమానంగా తీసుకున్నారు.
2: ప్రమాణాలు, వివిధ పద్ధతులకు సంబంధించిన విషయాలు చాలా తెలియజేశారు మామయ్య.
0: కానీ నాకు అంత బాగా అర్థం కాలేదంకుల్, మళ్ళీ ఓసారి చెప్పరా?
1: చెప్తాను గాని మనం కొంచెం మజ్జిగ తీసుకుందాంరా, ఆ తర్వాత మళ్ళీ ఓసారి వివరిస్తాంలే.
2: ఓ, ఇప్పుడే తెచ్చిస్తాను మామయ్య.
1: ప్రమాణాలు, వివిధ పద్ధతులకు సంబంధించిన విషయాలు మళ్లీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రమాణం లేకుండా భౌతిక రాశులను కొలవటం సాధ్యం కాదు. ఏ భౌతిక రాశినైనా దాని పరిమాణం విలువ మరియు ప్రమాణాల లబ్ధంగా తెలియజేస్తాం. ఏ ప్రమాణమైనా తగు పరిమాణం కలదిగాను, ఖచ్చితంగా నిర్వచింపబడినదిగాను, పునరుత్పాదించటానికి వీలుగాను మరియు మార్చటానికి వీలు లేనిదిగాను ఉండాలి. పొడవు, ద్రవ్యరాశి మరియు కాలాన్ని మూలరాశులు అంటారు.
3: వైశాల్యం, ఘనపరిమాణం, వేగం, బలము మొదలైనవి మూలరాశుల నుండి ఆధారపడి వచ్చినవి కాబట్టి వాటిని ఉత్పన్న రాశులు అంటారు.
1: ప్రమాణాలు ముఖ్యంగా సిజిఎస్, ఎంకేఎస్ మరియు ఎస్ఐ లేదా ఎఫ్పిఎస్ పద్ధతులు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. సిజిఎస్ పద్ధతిలో పొడవుకు సెంటీమీటరు, ద్రవ్యరాశికి గ్రాము మరియు కాలంకు సెకను ప్రమాణాలుగా ఉన్నాయి. అదేవిధంగా ఎస్ఐ పద్ధతిలో పొడవుకు మీటరు, ద్రవ్యరాశికి కిలోగ్రాము, కాలానికి సెకను, విద్యుత్ ప్రవాహ తీవ్రతకు ఆంపియరు, ఉష్ణోగ్రతకు కెల్విన్ మరియు కాంతి తీవ్రతకు కెండెల్లా ప్రమాణాలుగా ఉన్నాయి. ఈ రకంగా ఏ భౌతిక రాశినైనా తెలియజేయటానికి ఈ ప్రమాణాలు ఉపయోగపడతాయి.
0: ఇప్పుడు బాగా అర్థమైంది అంకుల్.
1: వెరీ గుడ్. ఇంకా చాలనే పిల్లలు, బాగా అలసిపోయినట్టారా మీరు కూడా? వెళ్ళి ఆడుకొని పోండి.
4: సరే మామయ్య, చాలా బాగా వివరించారు.
5: మీరింతవరకు హై స్కూల్ విద్యార్థుల కోసం ప్రమాదాలు, వివిధ పద్ధతులు, సైన్స్ పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం, హై స్కూల్ విద్యార్థుల కోసం న్యూటన్ 3వ గమన నియమం సైన్స్ పాఠం వింటారు.
6: అరుణ్, అరుణ్, ఏం చేస్తున్నావురా?
7: బంతితో ఆడుకుంటున్నానమ్మా.
6: రేపు పరీక్ష కదా నాన్న, కాసేపు చదువుకోకూడదు?
7: అలాగే చదువుకుంటానులేమ్మా.
8: అమ్మో, అన్నయ్య నన్ను కొట్టాడే.
6: అబ్బబ్బా అరుణ్, ఏమిటి చెల్లిని కొట్టావా? ఎందుకు అలా ఏడుస్తోంది?
7: లేదమ్మా, బంతి గోడకేసి కొట్టి గదిలోకెళ్ళానంతే.
6: అయితే ఆ బంతి వెనక్కొచ్చి చెల్లికి తగిలిందా?
7: అయ్యయ్యో సారీ అమ్మా, దెబ్బ తగిలిద్దనుకోలేదు. అలా ఎందుకు జరుగుంటుంది మామయ్య? నేను బంతిని గోడకేసి కొట్టి ఆడుకుంటున్నాను. ఆ బంతి వేగంగా వెనక్కు వచ్చి చెల్లికి తగిలింది. అదేమో ఏడుస్తుంది, అలా ఎందుకు జరిగింది మామయ్య?
1: ఓ అదే, నువ్వు బంతిని గోడకేసి బలంగా కొట్టావు కదా, గోడ కూడా అంతే బలంతో బంతిని వెనక్కి నెట్టిందన్నమాట. దాంతో బంతి అదే వేగంతో వెనక్కొస్తుంది.
7: అందుకే కాబోలు, నేను బంతిని గోడకేసి చిన్నగా కొడితే అది చిన్నగానే వెనక్కొచ్చింది, బలంగా కొట్టినప్పుడేమో తిరిగి అంతే బలంతో వెనక్కొచ్చింది.
1: అవును, బంతిని ఎంత బలంగా కొడితే అంతే బలంతో వెనక్కొస్తుందన్నమాట. ఇలా జరగటానికి కారణాలు ఊహించగలవా?
7: వీటికి కూడా కారణాలుంటాయా?
1: నువ్వు మీ ఇంట్లో స్ప్రింగ్ మంచం మీద ఆడుతుంటావు కదా, అలా ఆడుకోవటం నాకు చాలా ఇష్టం అని కూడా అంటుంటావు.

0: అవును మావయ్య, అమ్మ కోపడుతుంది కానీ లేకుంటే భలేగా ఉంటుంది. మంచంపై చిన్నగా ఎగిరితే తక్కువ ఎత్తుకి పైకి లేస్తాను, గట్టిగా ఎగిరితే ఎక్కువ పైకి ఎగురుతాను.
1: మీరు పంగలకర్రతో ఆడుతుంటారు కదా, అప్పుడేం చేస్తావు చెప్పు సాయి.
2: పంగలకర్రకి కట్టిన రబ్బరు బాగా వేగంగా వెనక్కి లాగితే రాయి అంతే వేగంతో ముందుకు వెళ్తుంది మావయ్య.
1: ఇప్పుడు మీరు చేతితో బల్లపై బలంగా కొట్టి చూడండి, ఏమవుతుందో.
0: బల్ల కూడా మన చేతి మీద అంతే బలం కలగజేస్తుంది.
1: గోడకేసి బంతిని బలంగా కొట్టినప్పుడు నువ్వు బంతితో గోడపై కలిగించే బలాన్ని చెర్య అంటారు. దీనికి ప్రతిగా గోడేమి చేసింది?
0: గోడ కూడా బంతి మీద బలాన్ని కలగజేసింది.
1: మనం ప్రయోగించిన బలం చెర్య అయితే దానికి ప్రతిగా గోడ బంతిపై కలగజేసే బలాన్ని ఏమనుకోవచ్చు?
0: ప్రతిచర్య అనుకోవచ్చు.
1: సాయి, ఇప్పుడు చర్య ప్రతిచర్య పరిణామాలు ఏ విధంగా ఉంటాయి?
2: సమానంగా ఉంటాయి మావయ్య.
1: మరి దిశలు ఏ విధంగా ఉన్నాయో అరుణ్ నువ్వు చెప్పు.
0: ఓ, వ్యతిరేకంగా ఉంటాయి కదా మావయ్య.
1: అవును. మరి స్ప్రింగ్ మంచంపై ఎగిరినప్పుడు చర్య ఏదో ప్రతిచర్య ఏదో చెప్పగలవా?
0: ఓ, స్ప్రింగ్ మంచం మీద ఎగిరినప్పుడు మనం కలగజేసే బలం చర్య అయితే మంచం మనపై బలం కలగజేయడం వల్ల మనం పైకి ఎగరగలుగుతున్నాం. ఈ బలమే ప్రతిచర్య.
1: ఇప్పుడు ఈ చర్య ప్రతిచర్యలు ఏ విధంగా ఉన్నాయో నువ్వు చెప్పగలవా సాయి?
2: చెబుతా మామయ్య. ఈ చర్య ప్రతిచర్యలు సమానంగా వ్యతిరేక దిశలో ఉంటాయి.
1: వెరీ గుడ్. పంగలకర్రతో ఆడినప్పుడు చర్యలేవో ప్రతిచర్యలేవో చెప్పగలరా?
0: ఓ, పంగలకర్రకున్న రబ్బరును బలంగా వెనక్కి లాగడం చర్య అయితే రాయి అంతే వేగంతో ముందుకు వెళ్లడం ప్రతిచర్య.
1: అరుణ్, నీ దగ్గరున్న బాణాన్ని వేసేటప్పుడు నువ్వేం చేస్తున్నావు?
0: బాణం వేయాలంటే వింటిని బలంగా వెనక్కు లాగితే అంతే బలంతో బాణం కూడా ముందుకు వెళుతుంది. ఇక్కడ కూడా వింటిని బలంగా వెనక్కు లాగడం చర్య అయితే దానికి వ్యతిరేక దిశలో బాణం ముందుకు వెళ్లడం ప్రతిచర్య కదా మావయ్య.
1: వెరీ గుడ్. ఇంకా ఇలాంటి ఉదాహరణలు కొన్ని చెప్పగలరా?
0: ఓ, నీటిలో ఈదాలంటే మనం నీటిపై బలం కలగచేసి నీటిని వెనక్కి తోస్తాం. ఇది చర్య అయితే దానికి ప్రతిచర్య అంతే బలంతో మనము ఈదుతూ ముందుకెళ్తాం.
2: అంతేకాదు మావయ్య, పడవ నడిపేవాడు తెడ్డుతో నీటిని వెనక్కు నెట్టడం చర్య అయితే అంతే బలంతో పడవ ముందుకు పోవడం ప్రతిచర్య.
1: ఈ రెండు స్ప్రింగ్ త్రాసుల కొంకీలను కలిపి వీటిని సమాన బలం ఉపయోగించి వ్యతిరేక దిశలలో లాగితే ఏం జరిగిందో చెప్పు సాయి.
2: అవి రెండూ సమాన రీడింగులను సూచిస్తున్నాయి.
1: రెండు స్ప్రింగ్ త్రాసుల బలాలు F1, F2 అయితే ఈ బలాలు సమానంగాను దిశలలో వ్యతిరేకంగానూ పనిచేస్తున్నాయి. అంటే F1 -F2 అన్నమాట. అవే చర్య ప్రతిచర్య బలాలు.
0: అందుకే రెండు స్ప్రింగ్ త్రాసులు ఒకే రీడింగ్ చూపించాయి కదా మావయ్య.
1: అవును. సరే, ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని ఉదాహరణల్లో మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే రెండు వేర్వేరు వస్తువులున్నప్పుడే ఈ నియమం వర్తిస్తుంది. దీన్నే న్యూటన్ అనే గొప్ప శాస్త్రవేత్త కనుగొన్నాడు. కనుక దీనిని న్యూటన్ 3వ గమన నియమం అంటారు.
3: దీని గురించి చెప్పరు. ప్రతి ఒక్క చర్యకు దానికి సమానంగా వ్యతిరేక దిశలో ప్రతిచర్య ఉంటుంది.
1: మరి మొదటి 2వ గమన నియమాలేమిటి?
2: ఏ బాహ్యబలము పనిచేయకపోతే నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు అదే స్థితిలోనూ, సమవేగంతో రుజు మార్గంలో గమించే వస్తువు అదే గమన స్థితిలోనూ ఉంటుంది.
1: తుపాకీ పేల్చటం ఎప్పుడైనా చూసారా? ఎలా పేలుస్తారు?
2: తుపాకీ మీట నొక్కి పేల్చినప్పుడు తుపాకీ గుండు వేగంగా ముందుకు పోతుంది. ఇది ఏ చర్య? ప్రతిచర్య వలన తుపాకీ వెంటనే వెనక్కు నెట్టబడుతుంది.
1: దీన్నే తుపాకీ రీకాయిల్ అంటారు. అందుకే తుపాకీ పీల్చే వ్యక్తి దాని రీకాయిల్ వల్ల కలిగే దెబ్బను నిరోధించటానికి తుపాకీని అతని భుజానికి గట్టిగా అదిపెట్టుకుంటాడు. సరే, ఇప్పుడు మొన్న దీపావళికి తెచ్చిన తారాజువ్వల చివర అంటించినప్పుడు ఏం జరిగింది?
2: తారాజువ్వను చివర అంటించినప్పుడు చాలా వేగంగా శబ్దం చేస్తూ బయటకు వచ్చి తారాజువ్వ ఆకాశంలోకి ఎగిరిపోయింది మావయ్య.
1: వెరీ గుడ్. తారాజువ్వ కార్బన్ పొడి మరియు పొటాషియం నైట్రేట్ల మిశ్రమాలతో గట్టిగా కూరబడి ఉంటుంది.

0: ఇదే ఇంధనం. దాని చివర మండించినప్పుడు ఇంధనం మండి వాయువులు వేగంగా వెనుకకు రావటం చర్య అయితే, తారాజువ్వ పైకి ఎగరటం ప్రతిచర్య.
1: కాబట్టి దీనిని కూడా న్యూటన్ మూడవ గమన నియమానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు కదామో అయ్యా.
0: అవునరుణ్. ఈ మధ్య ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించినటువంటి PSLV-C15 ర్యాకెట్టు విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకుపోయిందని మీరంతా పేపర్లో చదివి ఉంటారు, టీవీలో కూడా చూసుంటారు కదా.
2: చూసాం చూసాం మావయ్యా. అది కూడా న్యూటన్ మూడవ గమన సూత్రంపై ఆధారపడి పనిచేస్తుందనుకుంటాను, అవునా మావయ్యా?
0: అవును, రాకెట్టు గమనం తారాజువ్వ గమనానికి సారూప్యంలో ఉంటుంది. రాకెట్టులో ఇంధనపు గది, ఆక్సిజన్ గది అని రెండు గదులుంటాయి. ఆక్సిజన్ ఇంధనం గదిలోకి ప్రవేశించినప్పుడు ఇంధనం మండుతుంది.
2: రాకెట్టు పైకి పోయేటప్పుడు వాయువులు అధిక వేగంతో జెట్ రూపంలో వెనుక భాగం నుండి వెలువడుతుంటాయి కదా, అవి ఇంధనం మండటం వల్ల ఏర్పడిన వాయువులా మావయ్యా?
0: అవునమ్మా, వాయువులు అధిక వేగంతో జెట్ రూపంలో వెనుక భాగం నుండి వెలువడటం చర్య అయితే, రాకెట్టు పైకి పోవటం ప్రతిచర్య. రాకెట్లను దేనికి ఉపయోగిస్తారో తెలుసా?
1: ఓ, రాకెట్ను శాటిలైట్స్ను పైకి పంపి భూకక్షల్లోకి ప్రవేశపెట్టడానికి ఉపయోగిస్తారు. అప్పుడు ఆ శాటిలైటు చంద్రునిలా భూమి చుట్టూ తిరుగుతుంటుంది, అవును కదా మావయ్యా?
0: గుడ్. ఈ శాటిలైట్స్నే కృత్రిమ ఉపగ్రహాలు అంటాం. ఇవి ఎక్కువ దూరాలకు టీవీ ప్రసారాలు, టెలిఫోన్ ప్రసారాలు చేయటానికి ఉపయోగపడతాయి. ఇది న్యూటన్ మూడవ గమన నియమం. దీన్ని ఏ విధంగా చెప్పుకోవచ్చు?
1: రెండు వస్తువులు ఒకదానిపై ఒకటి పరస్పర చర్య జరుపుకున్నప్పుడు ఆ బలాలు రెండు పరిమాణంలో సమానంగా దిశలో వ్యతిరేకంగా ఉంటాయి.
0: వెరీ గుడ్. ఇప్పుడు ఈ గ్లాసులో మంచు ముక్కలుంచి త్రాసు ఉపయోగించి దాని ద్రవ్యరాశి కొలు.
1: గ్లాసుతో పాటుగా మంచు ముక్కల ద్రవ్యరాశి 10 గ్రాములుంది.
0: కొంచెం సేపు అయిన తర్వాత మంచు ఏమవుతుందో చూద్దాం.
2: మంచు కరిగిపోయి నీరుగా మారింది మావయ్య.
0: మరిప్పుడు తిరిగి ఈ నీటి ద్రవ్యరాశి కొలవండి.
1: గ్లాసుతో పాటుగా నీటి ద్రవ్యరాశి 10 గ్రాములుంది.
0: ఈ రెండు ద్రవ్యరాశులు ఏ విధంగా ఉన్నాయి?
1: సమానంగా ఉన్నాయి మావయ్య.
0: ఈ రెండు ఉదాహరణలు ప్రయోగాలను బట్టి మీకేం తెలిసింది చెప్పండి.
2: వస్తు ద్రవ్యరాశి పెరగడం కానీ తరగడం కానీ జరగలేదు.
0: అవును, ద్రవ్యరాశి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. దీన్నే మనం ద్రవ్య నిత్యత్వ సూత్రం అంటాం. మీకు తెలుసా?
2: అవును మావయ్య, మాకు తెలుసు. మా టీచరు ఇంతకు ముందే చెప్పారు.
0: మీకింకా బాగా అర్థం కావాలంటే ఇది వినండి. మీరు క్యారమ్స్ ఆడుతుంటారు కదా?
2: అవును.
0: స్ట్రైకర్తో కాయిన్ కొట్టినప్పుడు ఏం జరుగుతుంది?
2: స్ట్రైకర్తో కాయిన్ను బలంగా కొట్టగానే కాయిన్ దూరంగా వెళ్తుంది.
0: అరుణ్, ఇప్పుడు రెండు కాయిన్స్ని ఒకదానితో ఒకటి గుద్దితే ఏం జరుగుతుంది?
1: ఆ రెండు కాయిన్స్ వేగంగా వ్యతిరేక దిశలో వెళ్తాయి.
0: రెండు కాయిన్స్ వేగాలు కూడా మారతాయి. అలాగే రెండు గాజు గోళీలు ఒకదానితో ఒకటి ఢీకొట్టినప్పుడు వాటి వేగాలు ఏమవుతాయి?
1: వాటి వేగాలు కూడా మారతాయి మావయ్య.
0: వెరీ గుడ్. ఇప్పుడు మిగతా విషయాలు ఆంటీ చెప్తారు, ఎందుకంటే ఆంటీ కూడా సైన్స్ టీచర్ కదా. ఇందాకటి నుంచి వింటున్నారు కదా.
2: సరే మావయ్య.
0: గుడ్.
3: ద్రవ్యవేగం అంటే ద్రవ్యరాశి, వేగాల లబ్ధమని మీకు ఇదివరకే తెలుసు కదా. కాబట్టి ఈ రెండు గోళీల ద్రవ్య వేగాలు కూడా మారతాయన్నమాట. సరే, మొదటి గోళీ ద్రవ్యరాశి M1, అది U1 అనే తొలి వేగంతో ప్రయాణించినట్లయితే దాని ద్రవ్యవేగం ఎంతుంటుంది?
2: M1 U1 అవుతుంది.
3: మరి రెండవ గోళీ ద్రవ్యరాశి M2, అది U2 అనే తొలి వేగంతో ప్రయాణించినట్లయితే దాని ద్రవ్యవేగం ఎంతుంటుంది?
1: M2 U2 అవుతుంది. అంటే
3: ఈ రెండు గోళీలు ఒకే దిశలో కదులుతున్నాయి అనుకుందాం, కానీ U1 విలువ U2 కన్నా ఎక్కువ కనుక ఆ రెండు గోళీలు అభిఘాతం చెందుతాయి, అంటే ఢీకొంటాయన్నమాట.
1: ఢీకొన్న తరువాత వాటి వేగాలు మారతాయనుకున్నాం కదా ఆంటీ?
3: అవును, అభిఘాతాల తర్వాత వాటి వేగాలు V1 మరియు V2 అనే దిశలో ఉన్నాయనుకుందాం. మరి అభిఘాతానికి తర్వాత మొదటి గోళీ

0: ద్రవ్యవేగం ఎంత ఉంటుంది చెప్పు.
1: m1 v1 ఉంటుంది ఆంటీ.
0: మరి రెండవ గోళీ ద్రవ్యవేగం అభిఘాతానికి తర్వాత ఎంత ఉంటుంది
2: ఆంటీ? m2 v2 ఉంటుంది.
0: అభిఘాతానికి తర్వాత రెండు గోళీల ద్రవ్యవేగాల మొత్తం ఎంత ఉంటుంది?
1: m1 v1 + m2 v2 ఉంటుంది ఆంటీ.
0: అభిఘాతానికి ముందు మొదటి గోళీ ద్రవ్యవేగం m1 u1, అభిఘాతానికి తర్వాత ద్రవ్యవేగం m2 u2 అనుకున్నాం కదా. మరి ఈ గోళీ ద్రవ్యవేగంలో మార్పు ఎంత చెప్పగలవా?
1: m1 v1 - m1 u1.
0: అదేవిధంగా రెండవ గోళీ ద్రవ్యవేగంలో మార్పు ఎంతుందో చెప్పగలవా?
2: m2 v2 - m2 u2.
0: గుడ్. మొదటి గోళీ రెండవ గోళీని ఢీ కొట్టిందంటే రెండవ గోళీ ద్రవ్యవేగంలో మార్పును చర్య అనవచ్చును. అప్పుడు మొదటి గోళీ ద్రవ్యవేగంలో మార్పు ప్రతిచర్య అవుతుంది. కాని న్యూటన్ మూడవ గమన నియమాన్ని అనుసరించి ఈ చర్యా ప్రతిచర్యలు ఏ విధంగా ఉంటాయి?
2: చర్యా ప్రతిచర్యలు పరిమాణంలో సమానంగా దిశలో వ్యతిరేకంగా ఉంటాయి.
0: అంటే చర్యా -- ప్రతిచర్య అని రాయొచ్చు. ఇక్కడ ఋణ సంఖ్య అనేది చర్యలో వ్యతిరేకతను సూచిస్తుందన్నమాట. కనుక ఋణాత్మక గుర్తుతో సూచిస్తాం. కాబట్టి m2 v2 - m2 u2 = -m1 v1 - m1 u1 అని రాయొచ్చు కదా.
2: ఓ, రాయొచ్చాంటి. ఎందుకంటే m2 v2 - m2 u2 అనేది చర్య, m1 v1 - m1 u1 అనేది ప్రతిచర్య. కావున ఈ విధంగా రాసుకునే వీలుంది.
0: పదాలు సమీకరణానికి అటు ఇటు మార్చగా m2 v2 + m1 v1 = m2 u2 + m1 u1 లేదా m1 u1 + m2 u2 = m1 v1 + m2 v2. దీన్ని బట్టి మీకేమర్థమవుతోంది?
1: అభిఘాతానికి ముందు రెండు గోళీల ద్రవ్యవేగాల మొత్తం అభిఘాతం తర్వాత రెండు గోళీల ద్రవ్యవేగాల మొత్తానికి సమానం, అవునా ఆంటీ?
0: వెరీ గుడ్, కరెక్ట్ అమ్మా. దీన్నే ద్రవ్యవేగ నిత్యత్వ సూత్రము అంటారు.
2: థ్యాంక్స్ ఆంటీ, మాకెన్నో విషయాలు నేర్పించారు.
3: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం ప్రమాదాలు, వివిధ పద్ధతులు మరియు న్యూటన్ మూడవ గమన నియమం సైన్స్ పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో PM విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622345.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ 2 బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

మా మామగారు చెప్పుడు సరే, మీరు కొట్టుడు సరే, అరే 190 ఇలా ఇంకో 90 వేరా, ఎట్లా కొట్టరా చూద్దాం. నీయా

0: Bencet.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీ రాళ్ళు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. విష్ణు దంత వైద్య కళాశాల, డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022. గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9983-42009.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665858773.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఏంటంటే మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రెడీ విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: जीवन के प्रारंभिक वर्षों में ही तय होता है कि बच्चों का कितना मानसिक विकास होगा और वो जीवन में कितना आगे बढ़ेंगे. हमारी आंगनबाड़ियों में बच्चों का प्रारंभिक विकास, सही पोषण, भरपूर प्यार, गर्म ताज़ा भोजन और खेल खेल में सीखने के माध्यम से हो रहा है. साथ ही प्रधानमंत्री मातृ वंदना योजना के तहत पात्र धन राशि सीधे माताओं के बैंक अकाउंट में जमा कर सुरक्षित मातृत्व को सुनिश्चित किया जा रहा है.

0: हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है नौवां राष्ट्रीय पोषण माह।
1: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुंचाना भी सरकार की प्राथमिकता है।
0: आज ही अपनी नजदीकी आंगनवाड़ी से जुड़िए, क्योंकि हमारी आंगनवाड़ी है हमारी जिम्मेदारी।
2: Vanilla Enterprises, Amaron మరియు Luminous, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. Vanilla Enterprises లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి హాస్పిటల్స్ కి అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో Luminous ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి Vanilla Enterprises. Opposite Indian Oil Petrol Bunk, Undi Road, Bhimavaram. Cell 9989838444.
3: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
4: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
3: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
4: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.
3: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు.
4: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
3: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
4: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
3: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
4: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
3: ఫోన్ 0818-16-237-96-23-7295.
5: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిసనర్స్ మరి ఎప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, ఆపదకి సంపద నచ్చదు, సంపదకి బంధం నచ్చదు, బంధానికి బాధ నచ్చదు, బాధకి బ్రతుకు నచ్చదు, బ్రతుక్కి చావు నచ్చదు, చావుకి పుట్టుక నచ్చదు. కానీ అన్నీ అనుభవించాలి కదండి. మరి ఏదైనా ఒక ఆపద వచ్చిందనుకోండి, సంపద నచ్చుతుందా, సంపదకి నచ్చదు కదా, మరి సంపదకేమో బంధం నచ్చదు. డబ్బున్న వాళ్ళకి బంధావాళ్ళకి దూరంగా ఉంటూ ఉంటారు. మరి బంధానికి బాధ అనేది నచ్చదు, బాధకి బ్రతుకు నచ్చదు, ఇక బ్రతుక్కి చావు నచ్చదు, చావుకి పుట్టుక నచ్చదు. కానీ అన్నీ అనుభవించాలి. ఏమంటారు? ఓకే లిసనర్స్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి. ఈరోజు మా కోసం బావా బామ్మర్ది చిత్రం నుండి గజ్జగల్లు మన్నద్దు అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి ఈరోజు ట్యూస్డే కదా, మంగళవారం. మరి మంగళవారం అనగానే హనుమంతుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా చాలా ప్రీతికరం కదా, కాబట్టి ఒక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు, మనసు దుర్బలంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకంతో పఠిస్తే చాలా చాలా బాగుంటుంది. అంటే ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు, మనసు దుర్బలంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకంతో పఠించి స్వామివారికి ఒక కొబ్బరికాయ పంచదార నివేదించి నిర్భయంగా ముందుకు వెళ్ళండి. ఒక్కసారిగా మీ మనసు అనేది తేలికపడి యథార్థమైన త్రోవ అనేది బోధపడుతుంది. ఇక మీ మనసు తేలికపడిన తర్వాత మరి చిన్నపిల్లలకి కాస్తంత పానకం వడపప్పు పంచండి చాలు, ఉప్పొంగిపోతాడు మారుతి. మరి ఇది సుందరాకాండలు స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని మన తండ్రి రామయ్యను లక్ష్మణుణ్ణి సుగ్రీవుణ్ణి కీర్తిస్తూ సీతమ్మకి నమ్మకాన్ని కలిగించి లంకాదహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రమే ఇది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ మంత్రం ఏంటో తెలుసుకుందామా? జయత్యతి బలో రామ.

लक्ष्मणस्य महाबलः राजा जयति सुग्रीवो राघवेणापि पालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्य क्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता वरुतात्मजः नरावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहारतः पादपैश्च सहस्रशः अर्धयित्वां पुरीं लङ्काम् अभिवाद्य च मैथिलीं समृद्ध्यार्थो गमिष्यामि मिषितां सर्वरक्षसां हनुमान् अञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्ट फल्गुणस्सखा पिङ्गाक्षो मितविक्रमः वददिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणः प्राणदाताश्च दशग्रीवश्च दर्पः द्वादशेतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पटेन्नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत्. మరి ఈ హనుమంతుని యొక్క ద్వాదశ నామాలు, మరి విశేషించి మనం యాత్రలకు వెళుతూ ఉంటాం కదండి, మరి యాత్రలకు వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు మరి ఈ మంత్రాన్ని పఠిస్తే సర్వత్రా విజయాన్ని పొందొచ్చు అనమాట. ఇక ఈ మంత్రం యొక్క అర్థం ఏంటంటే, మరి మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము, మరి మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణస్వామికి జయము, శ్రీరామునకు విధేయుడై కిష్కంధకు ప్రభువైన సుగ్రీవునకు జయము, అసహాయ సూర్యుడు కోసల దేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుణ్ణు వాయుపుత్రుణ్ణు, నా పేరు హనుమంతుడు, శత్రు సైన్యములను రూపుమాపు వాడను, 1000 మంది రావణులైనను యుద్ధరంగమున నన్ను ఎదిరించి నిలువజాలరు, 1000 కొలది శిలలతోనూ వృక్షాలతోనూ సకల రాక్షసులను లంకాపురిని నాశనమనర్చెదను, రాక్షసులందరూ ఏమీయూ చెయ్యలేక చూచుచుందురుగాక, నేను వచ్చిన పనిని ముగించుకుని సీతమ్మ తల్లికి నమస్కరించి వెళ్ళెదను అని ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. ఇది పఠించిన వారికి జయం అనేది తథ్యం. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇకలా ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి భీమవరం నుండి లింగరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభోదయం అండి, శుభ మధ్యాహ్నం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి ఈరోజు మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి పాట ఏదైనా ఒక పాట, చక్కని పాటను ప్రసారం చేయమంటున్నారు. అలానే మరి ఎఫ్ఎంలో ఉన్నటువంటి ఆర్చేలకి అలాగే కాలర్స్ అందరికీ కూడా ఒక పెద్ద హాయ్ అంటున్నారు. తప్పకుండానండి, మరి అందరికీ కూడా మీ తరపు నుండి పెద్ద హాయ్. అలానే మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడ గోడల మీద ధర్మో రక్షతి రక్షితః అన్న వాక్యాన్ని చూస్తూ ఉంటాం కదా. కానీ ధర్మ మార్గాన్ని నిక్కచ్చిగా అనుసరిస్తున్నామా అంటే ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే. అంతులేని కోరికల్ని తీర్చుకోవడానికి దైవాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని చాలామంది చూస్తూ ఉంటారు. మరి అలాంటి వారి పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు అన్ని కోరికల సాధనలు భాగమే. దేవాలయ సందర్శన కానీ, మొక్కులు మొక్కడం కానీ అన్నింటిలోనూ భగవంతుణ్ణి తమ కోరికలు తీర్చే ఒక కల్పవృక్షంగా భావిస్తారు. అయితే ధర్మమే దైవం అన్న విషయాన్ని మాత్రం మర్చిపోతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడవకూడదని స్థిర నిశ్చయాన్ని చేసుకోరు. తమకు తోచిందే ధర్మంగా భావించడం, తమకు లాభం కలిగించేదే ధర్మమని స్వార్థ బుద్ధితో ఆలోచించడం మామూలైపోయింది. స్వార్థమే ధర్మమని మనం అనుకున్నా అది ఎప్పుడూ విజయాన్ని సాధించలేదు. పైగా ఏదో ఒకరోజు మనల్ని అధపాతాళానికి అణగదొక్కేస్తుంది. మరి పరకాంతను ఆశించడం అధర్మం అని తెలిసినా సీతమ్మ తల్లిని అపహరించి తన ప్రాణాలకి ముప్పు తెచ్చుకున్నాడు రావణాసురుడు. కాని అతని తమ్ముడు విభీషణుడు ధర్మాన్ని నమ్ముకుని చరితార్థుడయ్యాడు. విభీషణుడు ఒకసారి బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. మరి ఆయన ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు విభీషణుడు తనకు రాజ్యం కావాలని గాని మరేదైనా గొప్ప కోరిక గాని కోరికను ఉండొచ్చు, కానీ వాటిని పొందుకుని ఆనందించి ఉండొచ్చు. కానీ ఆయన అలాంటి కోరికలేవీ కోరలేదు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఆశ్చర్యపోయేలా ఎల్లప్పుడూ నాలో ధర్మబుద్ధి స్థిరంగా ఉండేలా అనుగ్రహించండి, నా కార్యాలన్నింటినీ ధర్మబద్ధంగా నిర్వహించే శక్తిని ప్రసాదించండి అని వరం కోరాడు. ధర్మాన్ని అనుసరించేవాడు కాబట్టి తన సొంత అన్న పరస్త్రీని చెరబట్టినప్పుడు అది చేయదగిన పని కాదని ధైర్యంగా చెప్పాడు విభీషణుడు. ఆ మాటను పెడచి వినపెట్టి ధర్మాచరణకు దూరమైన రావణాసురుడు చివరికి హతమయ్యాడు. ఎటువంటి స్వార్థ కోరికలు లేనివాడిగా ఎల్లప్పుడూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపిన విభీషణుడు ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రునికి ఆప్తమిత్రుడయ్యాడు. శ్రీరాముని అనుగ్రహంతో లంకకు రాజయ్యాడు. ధర్మాన్ని నమ్ముకున్నందుకు లభించిన అద్భుతమైన ఫలితం అదే. అంతులేని కోరికలతో, తాపత్రయాలతో నిత్యం అధర్మ మార్గంలో పయనించేవారు కాలగర్భంలో కలిసిపోతారు. ధర్మ మార్గాన్ని అనుసరించేవారు జీవించినంతకాలం ప్రశాంతంగా జీవిస్తూ మరణానంతరం కూడా తమ యశస్సుతో ఈ భూలోకంలో ప్రశంసలను అందుకుంటారు. దీనికి విరుద్ధంగా అత్యాసకు, భోగలాల సత్వానికి దాసులైన వారు నిరంతరం చింతలతో సతమతమవుతూ అనారోగ్యాల పాలవుతారు. బతికి ఉండగాని అందరి నుంచి దూషణలు, తిరస్కారాలు ఎదుర్కొంటారు. కాబట్టి ధర్మ

మార్గాన్ని అనుసరిస్తూ చరితార్థులవ్వడమే సర్వోత్తమమైన మార్గం. లిజనర్స్, మరొక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదండి. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నున్నా గ్రామం నుండి శోభారాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి సెప్టెంబర్ 22 ఈరోజు గులాబీ దినోత్సవం అంటున్నారు. అరవిరిసిన సుమం నీ అందం, పరిమళ సుగంధాలతో వేస్తావు బంధం. స్వచ్ఛమైన ప్రేమకు ప్రతీక నువ్వు, మదిలో భావాలకు వారధి నువ్వు. చురుక్కున గుచ్చుకునే నీ ముళ్ళు జీవిత రహదారిని హెచ్చరించు. ప్రేమైక జీవనానికి సంకేతం నువ్వు, అలంకణల్లో నువ్వు, పెళ్లి తంతులు నువ్వు, పసిబిడ్డ బోసి నవ్వులో నువ్వు, చాచాజీ పెదవులపై చిరునవ్వు నువ్వు, పువ్వులా పూసిన అందం హృదయాలను దోచేవు నువ్వు, ఆరోగ్యానికి నువ్వు, అందానికి నువ్వు. మరి నీ రోజా వాటర్తో పరిమళాన్ని అందించే నువ్వు ఏమని వర్ణించను నిన్ను అంటున్నారు. మరి ఓ రోజా వనితల అందాల శిరోజాలకు అందానివి నువ్వు అని చెప్పి అంటున్నారు. అలానే అన్నదమ్ముల అనుబంధ చిత్రం నుండి గులాబీ పువ్వై నవ్వాలి వయసు అని చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇకలా నీ నడపని కార్యక్రమానికి మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి ఈరోజు ఏకాదశి కదా, మరి ఈరోజు ఏకాదశి ఏమేకాదశి

ఏకాదశి అంటే మరి మోక్ష ప్రాప్తినిచ్చే పరివర్తన ఏకాదశి. మనకి ప్రతి నెలలో కూడా రెండు పక్షాలు ఉంటాయి కదండి, మరి ఒక్కో పక్షంలో ఒక ఏకాదశి అంటే ప్రతి నెలలోనూ రెండు ఏకాదశులు ఉంటాయి కదా. ప్రతి ఏకాదశి కూడా ఏదో ఒక విశిష్టతను కలిగి ఉంటుందన్నమాట. అలానే పరివర్తన ఏకాదశి కూడా విశేషమైంది. మరి భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని చెప్పి అంటూ ఉంటాం. ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి చేరుకున్న శ్రీ మహావిష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమవైపు నుంచి కుడివైపుకు తిరుగుతాడు. ఇలా స్వామి ఒకవైపు నుంచి మరోవైపుకి పరివర్తనం చెందే ఏకాదశి కనుక దీనిని పరివర్తన ఏకాదశి అంటారు. మరి మిగతా ఏకాదశుల మాదిరిగానే ఈ ఏకాదశి నాడు కూడా ఉపవాస దీక్ష చేస్తారు. శ్రీ మహావిష్ణువును శాస్త్ర ప్రకారం అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తారు. మరి పరివర్తన ఏకాదశి వ్రతం ఆచరిస్తే వివిధ రకాల కారణాల వలన అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయని పురాణ వచనం. ఇక ఏకాదశిని పద్మ ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. మరి ఏకాదశి వ్రతంలో ప్రతి క్షణం శ్రీహరిని ధ్యానించాలి. ఉపవాసంలో సాత్వికతను పూర్తిగా పాటించాలి. మరి రోజు చాలా ఓపికతో ఉండాలి. రోజంతా పూజలో గడపాలి. లక్ష్మీదేవిని తలుచుకుని పవిత్రంగా ఉపవాసం పాటించాలి. ఉపవాసం పాటించడం వలన ఐశ్వర్యం గౌరవం లభిస్తాయి. పూర్వీకులు మోక్షం పొందుతారు. ఈ రోజున విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించాలి. రాత్రి జాగారం చేయాలి. భగవంతుని యొక్క భజన కీర్తనలతో ఆరాధించాలి. ఈరోజు పేదలకు దానం చేయడం ఎంతో శ్రేష్టం. మరి వీలైతే గంగానదిలో స్నానం చేయాలి. ఈ ఏకాదశి నాడు సాయంత్రం ఇంటికి ఈశాన్య దిక్కున ఆవు నెయ్యి దీపం వెలిగించాలి. మరి రోజున ఇంట్లో మొక్కలు నాటడం కూడా ఎంతో మంచిది. తులసి మొక్కలు నాటడం మరింత శ్రేష్టం. మరి రోజున అరటి చెట్టు వేరులు దీపం వెలిగిస్తే వివాహ సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి. ఏకాదశి రోజు ఇంటి పైకప్పు మీద బంతి పువ్వు మొక్కను నాటండి. పసుపు జెండా పెట్టండి. ఏకాదశి వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించే వారికి సర్వ పాపాలు నశించి ఆరోగ్యం బాగుంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. లిజనెస్, మరి పరివర్తన ఏకాదశి గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ భీమవరం నుండి పిన్నిగారు బాబాయ్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభోదయం అంటున్నారు. శుభోదయం అండి. శుభ మధ్యాహ్నం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి ఈరోజు చాలా చాలా చక్కటి విషయాలు అయితే తెలియజేసావమ్మ, సంతోషం అంటున్నారు. అలానే మాకోసం ఒక చక్కని పాటను ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజనర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇప్పుడు మనం ఒక చిన్న స్టోరీ తెలుసుకుందామండి. మరొక కాకి తాను నల్లగా ఉన్నానని చాలా బాధపడుతూ ఉండేదన్నమాట. అరే నేను ఎంత నల్లగా ఉంటాను, ఒక దంతవిహీనంగా ఉంటాను, నేను ఎంతో నల్లగా ఉంటానని చెప్పి ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేది. ఒకరోజు అది ఒక తెల్లని హంసను చూసి, హంస హంస నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన పక్షివి నువ్వే అంది కాకి. అప్పుడు హంస అంది, నేను కూడా అలానే అనుకున్నాను, కానీ రెండు రంగులున్న చిలుకను చూసే వరకు, అప్పటిదాకా నేనే అందగత్తనేమో అనుకున్నాను, కానీ చిలుక చాలా సంతోషంగా ఉంటుంది అంది. అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్ళి అదే మాట అంది. చిలుక అంది, నాకు రెండు రంగులే ఉన్నాయి, కానీ నెమలికి వందలాది రంగులున్నాయి, అదే లక్కీయెస్ట్ పక్షి అంది. చివరికి కాకి మరి జూకి వెళ్ళి నెమలిని కలిసి, మరి నెమలి నెమలి నిన్ను చూడటానికి వేలాది మంది వస్తూ ఉంటారు కదా, నువ్వు ఎంత అదృష్టవంతురాలివి అంది. అప్పుడు నెమలి నిట్టూరుస్తూ, నా అందం వల్లే నన్ను పంజరంలో బంధించారు, ఈ జూలో స్వేచ్ఛగా తిరుగుతున్న ఏకైక పక్షివి నువ్వే, నిన్నెవ్వరూ బంధించరు, నేనే నీ స్థానంలో ఉంటే ఎంత బాగుండును అనుకుంటున్నాను అనందట. మరి చిన్ని కథ వల్ల నీతేంటంటే, మనకు లేని దాన్ని చూసి పక్కవారితో పోల్చుకుంటే దుఃఖమే మిగులుతుంది, మనకున్న దాంట్లో తృప్తిగా స్వేచ్ఛగా జీవించడమే అసలైన ఆనందం. ఏమంటారు? ఓకే లిజనర్స్, మనకు చక్కని స్టోరీ అయితే తెలుసుకున్నాం కదా. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి బెంగళూరు నుండి సంజయ్, స్వాతి, భారత్ అలానే వారి ఫ్రెండ్స్ మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటున్నారు, గుడ్ మార్నింగ్ అండి. మరి మా కోసం ప్రేమాభిషేకం చిత్రం నుండి తారలు దిగి వచ్చిన వేళ అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేను కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమితుల గుప్తా గారి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారతలికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి సెప్టెంబర్ 22 ప్రముఖ గాయకులు, సంగీత దర్శకులు, గీత రచయిత అగు ఎన్నో చిత్రాల్లో తన చక్కని నటనతో అందరినీ ఎంతగానో అలరించిన మరొకప్పటి బాలనటుడు, అంటే సూర్యవంశం చిత్రంలో వెంకటేష్ మీనా కుమారునిగా నటించిన బాలనటుడు అగు పిబి ఆనందవర్ధన్ గారి తాతయ్య గారు పిబి శ్రీనివాస్ గారి జయంతి. మరి ఆయన మా తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడ పట్టణంలోనే జన్మించడం జరిగింది అంటున్నారు. అలానే సెప్టెంబర్ 22 మరి మా తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం పట్టణానికి కోతవేటు దూరంలోనే ఉన్నటువంటి జగ్గంపేటలో జన్మించిన అద్భుత నటీమణి, గాయని, నిర్మాత అగు సారడే వరలక్ష్మి గారు, అనగా ఎస్ వరలక్ష్మి గారి వర్తంతి. ఆమె నిర్మించిన సతీ సావిత్రి చిత్రం ద్వారానే ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, అద్భుతమైన నటులు, గాయకులు, తత్వవేత్త అగు డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు మనకు పరిచయం కావడం జరిగింది అంటున్నారు. అలానే సెప్టెంబర్ 22 ప్రముఖ దర్శకులు, మరి చిరంజీవి గారితో చాలా చక్కని చిత్రాలు తీసి విజయ ప్రదాన దూసుకుపోయిన ముఖ్యమైన దర్శకుల్లో ఒకరు కోదండ రామిరెడ్డి గారైతే అంతకంటే ముందు నుంచి విజయాలు అందుకున్న దర్శకులు విజయ పాపినేడు గారు, వారి జయంతి. మరి ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర చాటపర్రు అనే గ్రామంలో జన్మించడం జరిగింది అంటున్నారు. మరి అలానే సెప్టెంబర్ 22 గుంటూరు జిల్లా తూళ్లూరులో జన్మించిన అలనాటి సంగీత దర్శకుల్లో ఒకరైన బొడ్డు గోపాలం గారు, అనగా బి గోపాలం గారి జయంతి. ఆయనకి కూడా నివాళి తెలియపరుస్తున్నాను అంటున్నారు. మరి వీరి కోసం చెప్పాలంటే చాలా చాలా విషయాలు ఉన్నాయంటున్నారు. మరి క్లుప్తంగా చెప్పడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. మరి వారందరికీ కూడా మరోమారు నివాళులు తెలియపరుస్తూ రంగుల రత్న చిత్రం నుండి మరి దాశరథి గారి సాహిత్యంలో, ఎస్ రాజేశ్వర గారి సంగీత సారథ్యంలో ఘంటసాల గారు, ఎస్ జానకి గారు ఆలపించిన నడిరేయి ఈజాములు అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. అలానే మనం దేవస్థానాలకు వెళ్ళినప్పుడు ధర్మో రక్షతే రక్షిత అని, మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అనే హితోక్తులను తరచుగా చూసినా నిజ జీవితంలో ఆ సూక్తిని ఆచరణలో పెడుతున్నామా, ఆచరిస్తున్నామా అంటే ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నమాట నిజమే. ఎందుకంటే ఆచరించేవారు లేరని కాదు, ఉన్నారు, కానీ మీరన్నట్టుగా పాటించిన వారు, ఆచరించిన వారి ఎక్కువ మంది ఉన్నారు అన్న విషయం ఒప్పుకుని తీరవలసిందే అని చెప్పేసి అని అంటున్నారు. మరి అలా శ్రీ మహావిష్ణువు దైవల వారిలో కూడా పరివర్తన కలిగి వారు కూడా హితోక్తులు చదవడానికే కాకుండా చదివినటువంటి ఆ హితోక్తులు పాటించే బుద్ధిని కూడా ప్రసాదించే పరివర్తన కలగాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడా మరోమారు పరివర్తన ఏకాదశి శుభాకాంక్షలు అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వరాలని మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని.

చాలా చక్కగా ఉంది అని చెప్పి అంటున్నారు. మరి ప్రోగ్రామ్ అంతా వింటూనే ఉన్నామని చెప్తున్నారు. చాలా చక్కగా ఉంది ప్రోగ్రామ్ అయితే అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలానే ఈ నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే బిందు ఫ్రమ్ భీమవరం. మరి భీమవరం నుండి బిందు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి చాలా రోజుల తర్వాత అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ప్రోగ్రామ్ వింటున్నాం, చాలా చాలా చక్కని విషయాలు అయితే తెలియజేస్తున్నారు, చాలా చాలా సంతోషం అంటున్నారు. థ్యాంక్ యూ అండి. మరి అలానే మాకోసం ఇరుముడి చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా అండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేసే ముందు మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి కాకినాడ జిల్లా అంతర్గాడు నుండి మాణిక్యాలరావు గారు, సత్యవతి గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభోదయం అండి, శుభ మధ్యాహ్నం, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి లిజినెస్ అందరికీ పెద్ద హాయ్ అంటున్నారు. అలానే ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలు అయితే ప్లే చేస్తున్నాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి నటిపిన సరదాగా కాసేపు కార్యక్రమం. చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: लखनऊ एफएम 90.4
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 MHz పై ఈనాటి కదలిక కార్యక్రమంలో వానప్రస్థం కదిలింటారు. గేటు తలుపు తీద్దామనుకుని ఒక్కసారి ఆగిపోయి చుట్టూ చూశాను. ఆ ఇంటి గోడల మీద సున్నం పెచ్చిల్లా ఊడి ఇటుకులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పైకప్పు మీద పెంకులు కొన్ని చోట్ల పగిలిపోయి ఉన్నాయి. ఈ ఇంటికి వృద్ధాప్యం వచ్చిందన్న సంగతి చూడగానే తెలుస్తోంది. ఇంటి ముందు మెట్ల కటు ఇటు ముద్దబంతి మొక్కలు ఉన్నాయి. ఇంటి ముందు చిన్నగా ముగ్గేసింది. ఎడంవైపు మామిడి చెట్టు, కుడివైపు జామి చెట్టు. ఇవన్నీ నన్ను గుర్తుపట్టాయనిపించేలా బాల్యం గుర్తొచ్చింది. చుట్టూ పూల మొక్కలు, పచ్చని చెట్ల మధ్య ఆ పెంకుటిల్లు అందంగా కనిపించింది. ఒక్క క్షణంలో లెక్కలేనన్ని ఆలోచనలు. రిక్షా దిగి లోపలికి వెళ్లకుండా అక్కడే నిలబడిపోవడంతో రిక్షావాడు నాకేసి సంశయంగా చూశాడు. మూర్తిగారిల్లు ఇదే బాబయ్యా. ఇంకా గేటు తీయకపోవడంతో మరోసారన్నాడు. తెలుసన్నట్లుగా తలూపి గేటు తీశాను. గేటు చిడతలకి మువ్వలు కట్టి ఉండటంతో గల్లున మృగాయి. నా బ్యాగ్ తీసుకుని తిరిగి గేటు వేయబోతుండగా మళ్లీ చప్పుడు చేశాయి. ఎవరు అంటూ ఓ స్త్రీ గొంతు వినిపించింది. ఆ గొంతుని గుర్తుపెట్టాను. అలా అంటూనే ఆవిడ బయటకొచ్చింది. ఇప్పుడు మనిషిని గుర్తుపెట్టాను. ఆవిడే వర్ధనమ్మ. ముఖంలో ముడతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జుట్టు ముగ్గు బుట్టలా ఉంది. కళ్ళ కింద నలుపొచ్చింది. ముఖంలో మునుపటి నవ్వకం లేదు. నుదుట అర్ధరూపాయంత ఎర్రని పొట్టు ఆవిడ పెద్దరికాన్ని చెబుతోంది. ఆకుపచ్చ నేత చీరలో ఆమె పండు ముత్తైదువులా కనిపించింది. చూసి దాదాపు 25 దాటింది. అయినా గుర్తుపెట్టాను. కాని ఆవిడ ఎవరి కొత్త వ్యక్తి అన్నట్లుగా నా ముక్కుల్లోకి చూస్తోంది. నేనండి రాంబాబుని. రాంబాబా అంటే ఆవిడ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. అదేనండి అమలాపురం రాంబాబుని, మీ అబ్బాయి నందు స్నేహితుణ్ణి. నవ్వుతూ అన్నాడు. ఓరి నువ్వట్రా, మళ్ళీ చెప్పు. చిన్నప్పుడెప్పుడో చూశాను, చాలా మారిపోయావు అంటూ నా చేతులు సంతోషంగా పట్టుకుంది. నన్ను అలాగే లోపలికి నడిపిస్తూ తీసుకెళ్ళింది. ఏమండి మన నందు స్నేహితుడు రాంబాబు వచ్చాడు అంటూ వాళ్ళు కుర్చీలు కునికిపాట్లు పడుతున్న మూర్తిగాని లేపింది. ఎవరే వచ్చారంటున్నావు అంటూ కళ్ళు నిలుపుకుంటూ నాకేసి చూశారాయన. మీకు గుర్తుందా, మన నందు క్లాస్మేట్, అమలాపురం రాంబాబని మన ఇంటికొచ్చేవాడు. వర్తనమ్మ గుర్తు చేసింది. ఓర్ని నువ్వట్రా రాంబాబు, ఎన్నాళ్ళయిందో చూసి. చెప్పు చెప్పు, మీ వాళ్ళు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు? ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. వర్ధనమ్మ లోపలికెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చింది. నువ్వు ఇంజనీరింగ్కి వైజాగ్ వెళ్ళాక మళ్లీ చూడలేదు. మీ నాన్నగారికి కాకినాడ ట్రాన్స్ఫర్ అవడంతో మొత్తానికి తెలియకుండా పోయింది. ఎప్పుడో చిన్నప్పటి పరిచయాన్ని గుర్తుపెట్టుకుని మమ్మల్ని కలవడానికి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉందయ్యా. ఏంటిలా వచ్చావు, పని మీద? మూర్తిగారు అడిగారు. నేను అమెరికా వెళ్ళి 15 సంవత్సరాలు అయిందండి. నందు వాళ్ళది గంగలకురు అగ్రహారం. అమలాపురం జిల్లా పరిషత్ హైస్కూల్ మంచిదని దగ్గర్లో స్కూలున్న మూర్తిగారు నందుని అమలాపురంలోనే చదివించారు. నేను నందు అక్కడే 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నాం. ఇక నందుతో కంబైన్డ్ స్టడీ చేయడానికి ఆ ఇంటికొచ్చిన రోజులు నాకిప్పటికీ గుర్తున్నాయి. ఆయన లెక్కలు చెప్పడం కూడా గుర్తుంది. ఇంటర్ అయ్యాక నందు నేను విడిపోయినా అప్పుడప్పుడు కలుస్తూనే ఉండేవాళ్ళం. అమెరికా వెళ్ళాక మాత్రం కలవడమే కుదరలేదు. మాకు పాలగుమ్మి దగ్గర 10 ఎకరాల పొలం ఉంది. మా నాన్న ఉన్ననాళ్లు తనే చూసుకునేవాడు. ఆయన పోయాక అమలాపురంలో ఉన్న మా రెండో బావ చూసుకునేవాడు. గత 4 ఏళ్లుగా మా అక్క ఆరోగ్యం బాగోలేక కాకినాడ మకామ్మ

ఇచ్చారు. అనుకోకుండా ఆఫీస్ పని మీద ఇండియా రావడంతో ఈ పొలం అమ్మకం చేసేద్దామని ఇలా వచ్చాను. కాకినాడలో మీ అక్క వాళ్ళు ఎక్కడుంటారు? హోమ్ ఫర్ ది ఏజ్లో ఉంటారు. అంటే? నీళ్ళందిస్తూ అడిగింది వర్తనమ్మ. వృద్ధాశ్రమం అని చెప్పారు మూర్తిగారు. మా అక్కకి నలుగురు పిల్లలు. పిల్లలు విదేశాల్లో సెటిల్ అయ్యారు. ఎవరూ వాళ్ళని పట్టించుకోరు. అక్కకి కాస్త అనారోగ్యం. కాకినాడలో అయితే కాస్త ఆసుపత్రి సౌకర్యాలుంటాయని, పిల్లలు పట్టించుకోవడం లేదని బెంగ పెట్టుకుని ఆరోగ్యం చెడగొట్టుకోవడం ఏం బాగోలేదయ్యా మూర్తిగారన్నారు. నేను అదే చెప్పానండి విందు. పిల్లల్ని ఎంతో కష్టపడి చదివించారు మా అక్క బావ. వాళ్లకు రెక్కలొచ్చాక వీళ్ళనంతగా పట్టించుకోవడం లేదన్నది మా అక్క బాధ. అది తట్టుకోలేక మానసికంగా క్షీణించిపోయింది. అక్క గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ మా చిన్నప్పటి సంగతుల్లోకి వెళ్ళిపోయాం. కొంతసేపు అయ్యాక వర్ధనమ్మ గారు చేతిలో కొబ్బరి బండంతో వచ్చారు. పాతికేళ్లు దాటినా నాకు కొబ్బరి బండం ఇష్టమన్న విషయం ఆవిడ గుర్తుపెట్టుకుంది. ఆవిడ అభిమానానికి సంతోషించాను. ఎవరో గేటు తీసినట్లు మువ్వల చప్పుడు వినిపించింది. ఓ 12 ఏళ్ల కుర్రాడు గుమ్మం దగ్గర నిలబడ్డాడు. ఒరే సీను, ఈరోజు క్లాస్ లేదు, మా ఇంటికి గెస్ట్ వచ్చారు, మిగతా వాళ్ళకు కూడా చెప్పు రావద్దని వర్ధనమ్మ అంటోంది. అలాగే అని తలూపి ఆ పిల్లాడు వెళ్ళిపోయాడు. ఏదో కాలక్షేపానికి పిల్లల్ని చేరదీసి సంగీతం నేర్పుతుంది. నేను పిల్లలకి లెక్కలు చెబుతాను, మూర్తిగారే వివరణిచ్చారు. మీకు సంగీతం వచ్చా అడిగాను. అంత పెద్దగా రాదు, ఏదో చిన్నప్పుడు నేర్చుకున్నదే వర్ధనమ్మ చెబుతోంది. ఏం చేస్తామయ్యా, ఉద్యోగమా సద్యోగమా, రిటైర్ అయి 20 ఏళ్లు దాటింది. ఏదో కాసంత పెన్షన్ వస్తోంది, అది మాకు చాలు. కాలక్షేపానికి పిల్లల్ని చేరదీస్తాం. ఆ వచ్చిన అబ్బాయి కుమ్మరాళ్ళ అబ్బాయి, నా దగ్గర లెక్కలు నేర్చుకోవడానికి వస్తాడు. ఈవిడ సంగీతం విని నేర్పమని అడిగాడు. భలే పాడతాడు తెలుసా, అందరూ బీద పిల్లలు, స్కూళ్ళల్లో సరిగా చెప్పరు, ట్యూషన్లు పెట్టించుకుని స్తోమత ఉండదు. అందుకని మేం వీళ్ళందరినీ చేరదీసి ఊరికే చెబుతూ ఉంటాం. వీళ్ళిద్దరిని చూస్తే ముచ్చటేసింది. ఈ వయసులో ఎంతో ఓపిక్గా పిల్లలకు చదువు చెబుతున్నందుకు. సాయంత్రం 4 అయ్యాక మా పొలం కొంటరని రావుగారిని కలుద్దామని మూర్తిగారిని నా వెంట తీసుకుని పాలగుమి బయలుదేరాను. అక్కడ పొలం అమ్మకం మాటలు పూర్తి చేసుకుని మూర్తిగారు నేను వెనక్కి వచ్చాం. ఏమండి, వస్తాను, రాత్రికి కాకినాడ వెళ్ళిపోవాలి, ఇక్కడ రిక్షా ఏదైనా దొరుకుతుందా అన్నాను. వెళ్ళిపోతానంటే ఇద్దరూ నాకేసి అప్పుడేనా అన్నట్లు చూశారు. కుర్చీలోంచి లేస్తుండగా వర్ధనమ్మ గారు నా చేతులు పట్టుకున్నారు. ఎన్నో ఏళ్లకొచ్చాం, నువ్వు రావడం మాకు చాలా సంతోషం. ఈ ఒక్క రాత్రికి ఉండి రేపు రొద్దుటే వెళ్ళదు కాని నా కోసం బ్రతిమాల తిన్నట్లుగా ఉన్నాయి ఆ మాటలు. మూర్తిగారి కళ్ళల్లోనూ అదే అభ్యర్థన. పెద్దవాళ్ళిద్దరినీ కష్టపెట్టడం ఇష్టం లేకపోయింది. నా బ్యాగ్ కింద పెట్టాను. నా కోసం ప్రత్యేకంగా వంకాయ పులుసు పచ్చడి, గోంగూర పచ్చడి, మామిడికాయ పప్పు చేసిందావిడ. రాత్రిపూట మేము అన్నం తినడం మానేసాం నాయనా, ఆరాయించుకునే వయసు కాదుది, నువ్వొచ్చావని సంతోషంతో నీతో కలిసి తింటున్నాం. భోజనాల దగ్గర వర్ధనమ్మంది, అయ్యో నేనొచ్చి మీ ఆరోగ్యం చెడగొట్టానన్నమాట నవ్వుతూ అన్నాను. అరే అదేం లేదు, ఎప్పుడైనా ఒకసారి తింటే ఏమవుతుందిలే, నాకంటే తనకి పట్టింపు ఎక్కువ. ఆరోగ్యం విషయంలో మిలిటరీ డిసిప్లిన్, ఈ వయసులో ఆరోగ్యం చెడితే ఎవరు చేస్తారు చెప్పు. అందుకే కాస్త కడుపు కట్టుకుంటే ఆరోగ్యం అదే కుడుతపడుతుంది. వచ్చే వయసా పోయే వయసా నువ్వు నమ్ముతావో లేదో కానీ గత 10 ఏళ్లుగా మా ఇద్దరికీ ఒక్క సుస్థి చేయలేదంటే నమ్ము అంది వర్ధనమ్మ. నిజం చెప్పాలంటే మీరిద్దరూ 70 దాటిన వాళ్ళలా కనిపించరు. నిన్ననే 60 పడిలోకి వచ్చిన వాళ్ళలా ఉన్నారు. మా అక్కయ్యకి ఇంకా 60 రాలేదు, కానీ ఎంతో ముసలితనం వచ్చేసింది. అస్సలు ఓపిక లేదు, ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. పిల్లలు రారన్న బాధ, దానికి తోడు మా బావ కూడా ఏ సాయం చేయడు. అందుకే వృద్ధాశ్రమంలో చేరారు. అయ్యో పాపం, దేవుడు దేవల మాకు అలాంటి గొడవ లేదు. ఈ ముసలైన నాకెంతో చేదోడువాదోడుగా ఉంటాడు. అంట్లు తోమడం దగ్గర నుంచి ఇల్లు ఓడవడం వరకు అన్నింట్లోనూ సహాయం చేస్తాడు. వర్ధనమ్మ మూర్తిగారిని పొగిడింది. నీకు తెలుసో లేదో, మా నందు వచ్చి 5 ఏళ్లు దాటింది. ఎప్పుడైనా మా ఆడపిల్లలు వచ్చి చూసి వెళతారంతే. మా కోపుకుంటే మేము వెళ్ళి చూసేస్తాం, లేదా ఇక్కడే కాలక్షేపం చేసేస్తాం. ఎప్పుడైనా ఎలా ఉన్నారంటూ ఫోన్ చేస్తారు. ఏదో వాళ్ళ జీవితాలు వాళ్ళు సాగిస్తున్నారు, మేము అంతగా అడగం, మా జీవితాలు మావి. మూర్తిగారు వేదాంత ధోరణిలో అన్నారు, మీ పిల్లలు మిమ్మల్ని పట్టించుకోకపోతే ఎలా ఉండగలుగుతున్నారండి. నందు

వచ్చి 5 ఏళ్ళయిందా, ఆశ్చర్యపోతు అన్నాను. పట్టించుకోలేదని నువ్వనుకుంటున్నావయ్యా, మేమలా అనుకోవడం లేదు. పిల్లల్ని పెంచి పెద్ద చేయడం వరకు తల్లిదండ్రుల బాధ్యత. అందులో ప్రేముంది. మంచి చదువులు చెప్పించాలని, పెద్ద అయ్యాక వాళ్ళు తిరిగి చూడాలని ఆశించడం వ్యాపారం అవుతుంది. ప్రతిఫలాలు కోరే బంధాల్లో ప్రేముండదు, వ్యాపారం ఉంటుంది. మొక్కకి నీళ్లు పోసి పెంచడం వరకు మనం చేయాల్సిన పని. పెరిగాక అది ఏ కాయ కాస్తుందో మనం చెప్పలేం కదా. నిజానికి మా పిల్లలు చూడలేదన్న విచారమే మా మధ్య రాదు. ఓపికన్నాళ్ళు మా బతుకు మేం బతుకుదాం. ఎప్పుడైనా వచ్చి చూసి వెళతారా, సంతోషిస్తాం. లేదా వాళ్ళు బిజీగా ఉన్నారనుకుంటాం. మౌనంగా వింటున్నాను. ఓ క్షణం ఆగి ఆయనే మళ్ళీ అన్నారు. మొదట్లో మా ఆవిడ్ని అంతగా పట్టించుకునేవాణ్ణి కాదు. పిల్లలందరూ దూరం అయ్యాక మేమిద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం, వాళ్ళని తలచుకుంటూ ఏడవకూడదని. అంతకుముందు వరకు దెబ్బలాడుకునే మేమిద్దరం అప్పట్నుంచి ఒకరికొకరం దగ్గరయ్యాం. సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఆ సంతోషం నిలుపుకోవడం కోసం ప్రతి క్షణం ఇద్దరం శ్రమిస్తాం. మొదట్లో కష్టమనిపించినా ఇప్పుడు అలవాటైపోయింది. మూర్తిగారు ఎంతో ఉద్వేగంగా చెబుతుంటే మధ్యలో వర్ధనం అంది. పెళ్ళై 30 ఏళ్లు దాటినా ఆయన్ని ఇంతకాలం మానసికంగా ప్రేమించలేదు. ఆయన వాళ్ల వాళ్లకి అన్ని విషయాలు చెబుతారని ఎంతో అక్కసు చూపించేదాన్ని, దెప్పేదాన్ని, తిట్టేదాన్ని. ఒక్కోసారి రోజుల తరబడి మాట్లాడటం ఉండేది కాదు, అయినా అలాగే ఉండేవారు. ఆయన నన్ను ప్రేమించరనుకునే ముందు నేను ఆ ప్రేమను అందిస్తున్నానని ఒకసారి ప్రయత్నించుకున్నాను. నేనెలా సంతోషం కోరుకుంటున్నానో ఆయన అంతే కదా అనిపించింది. పిల్లలకి పెళ్లిళ్ళయ్యాక మేమిద్దరం మానసికంగా దగ్గరయ్యాం. ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉన్నాం. నాకు తెలిసిన సంగీతం నేను నేర్పుతాను, ఆయనేమో పిల్లలకి పాఠాలు చెబుతారు. అన్ని పనులు కలిసి చేసుకుంటాం. మా తోట పనిలోనే మాకు వ్యాయామం పుష్కలంగా దొరుకుతుంది. నిజం చెప్పద్దు, మీ మాస్టర్ నుండి ఎన్నో తెలుసుకున్నాను, ముఖ్యంగా సంతోషంగా ఉండటం. ఆవిడ మాటల్లో నిజాయితీతో పాటు ఎంతో ఆత్మస్థైర్యం కనిపించింది. ఆవిడ మాటల్ని కలుపుతూ ముద్దుగారు అందుకున్నారు, ఇందాక నువ్వు అడిగావే మా ఆరోగ్య రహస్యం ఏమిటని, ఇదే. మేం సంతోషంగా ఉంటాం, ఒకరినొకరం తిట్టుకోం, తప్పులెన్నాం, వీలైనంత ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తాం. అలాగే మా పిల్లల నుండి మేము ఏమీ ఆశించాం, ఇదే మా ఆనందానికి కారణం. ఎక్స్పెక్టేషన్ అనేది ఉంది చూడు, అది క్యాన్సర్ లాంటిది. నిన్ను నీ చుట్టూ ఉన్న వాళ్ళని కనిపించకుండా దహించేస్తుంది. మూర్తిగారు చెబుతున్నంతసేపు రెప్పయ్యకుండా వింటున్నాను. మాటలు పెగలేదు. కాకతాళీయంగా ఆ రోజు పూర్ణమయ్యింది. 6 బయట వెన్నెల్లో పడుకోవాలనిపించింది. అదే చెప్పాను, ఇంకా శీతాకాలం పోలేదు, మంచు కురవచ్చని లోపలి పక్క వేస్తానన్నారు వర్ధనమ్మగారు. నేను మరోసారి అడిగితే కాదనలేక మూర్తిగారు బయటే పడుకుంటానన్నారు. ఆయనతో పాటు ఆవిడ వచ్చింది. రాత్రి చాలాసేపటి వరకు మెలకోగానే ఉన్నాం. మాటల్లో ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. రాత్రంతా మక్కయ్య గురించి ఆలోచిస్తున్నాను. మక్కయ్య కోణంలో చూస్తే పిల్లలు రాక్షసుల్లా కనిపిస్తారు. ఎంతో కష్టపడి క్రమశిక్షణతో పెంచింది. పెద్దయ్యాక వాళ్ళు తనని తన మాటని గౌరవించకపోతే తట్టుకోలేకపోతోంది. లేనిపోని గొడవలు తెచ్చుకుని తన ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంది. దీనికంతటికీ కారణం ఎక్స్పెక్టేషన్స్, పిల్లలు తమని చూడాలన్న కోరిక, చూసి తీరాలన్న బాధ్యత. అక్కయ్య పిల్లల కోణంలోంచి ఆలోచిస్తే వేరొక విధంగా ఉంటుంది. తమకి ఒక జీవితం ఏర్పడిందని, దానికి కొన్ని అవసరాలు బాధ్యతలు ఉంటాయని తల్లిదండ్రులు గుర్తించాలనుకుంటారు. మధ్యతరగతి కుటుంబాలకి మక్కయ్య ఒక ప్రతీక. పిల్లలు తమని గౌరవించాలని ఆశించడం కన్నా ప్రేమించాలని తల్లిదండ్రులు కోరుకోవాలనిపించింది. తెల్లారి మెలకు వచ్చేసరికి దాటింది. ఎండ బాగానే వచ్చింది. నేను లేవడం చూసి వర్ధనమ్మగారు వచ్చారు. రాత్రంతా అలసిపోయినట్టున్నావని లేపలేదు, లేచి తలస్నానం చేయి, టిఫిన్ చేశాను అంది. ఎవరు వచ్చినట్టున్నారు. మూర్తిగారు వీధి వరండా దగ్గర మాట్లాడుతూ కనబడ్డారు. మధ్యాహ్నం భోజనం చేసి వెడితే కాని కుదరదని ఇద్దరూ బలవంతం పెట్టారు. నా కోసం ప్రత్యేకంగా పనసపట్టు కూర చేసిందావిడ. నువ్వొచ్చావని రామనాథం గారి తోటలోంచి తెప్పించారు. ప్రొద్దున్నే కూర్చుని పనసపట్టు కొట్టారు తెలుసా, వర్ధనమ్మంది. నాకప్పటికీ ఆ ముసలాడను ఇబ్బంది పెడుతున్నానన్న గిల్టీ ఫీలింగ్ కలిగింది. అయ్యో ఎందుకండి శ్రమంతా, శ్రమ కాదు నాయన, సంతోషం. ఇంతలో సెల్ ఫోన్ మోగింది. మా చిన్నబాబు నుండి కాల్. రాంబాబు, మీ అక్కయ్యకి నాకు అమెరికా టిక్కెట్లు నువ్వు బయలుదేరే రోజే దొరికాయి. ట్రావెల్ ఏజెంట్ 10,000 ఎక్కువ పడుతుందన్నాడు. సరేనన్నాను. నువ్వు ఈ సాయంత్రానికి వస్తున్నావా? బయలుదేరుతున్నట్లుగా చెప్పి ఫోన్ పెట్టేశాను. అక్కయ్య రావాల్సింది అమెరికా కాదు, ఈ గంగలకురు అగ్రహారానికి. నా మనసు గట్టిగా అరిచింది. భోజనాలు అయ్యాక

0: సెలవు తీసుకున్నారు. మీరు ఇంతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై కథానిక కార్యక్రమంలో వానప్రస్థం కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారం.
1: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
2: హై లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టైమ్ లైన్. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ద్వారకా తిరుమల చెరువు వీధిలో సోమవారం భారీ అన్న సమారాధన జరిగింది. ఈవో వేండ్ర తినేతరావు అన్న సమారాధనను ప్రారంభించి వడ్డం చేశారు. ముందుగా కమిటీ సభ్యులు కూడల్లో నెలకొల్పిన గణపయ్య విగ్రహానికి పూజలు చేశారు. పాలకొల్లు వైష్ణవ క్షేత్రం అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం చిన్నగోపురంలో ఈ నెల 20వ తేదీ ఆదివారం రాత్రి నుంచి స్వామివారి పవిత్రోత్సవాలను ప్రారంభించారు. 21వ తేదీ సోమవారం ఉదయం శ్రీ లక్ష్మీ నృసింహావనం, సాయంత్రం గరుడవాహన సేవ, 22వ తేదీ మూలవర్ల అలంకార తిరుమంజనం, సాయంత్రం పవిత్ర సమర్పణలు, 23 ఉదయం శ్రీ మహాలక్ష్మీ హవనం, మధ్యాహ్నం 12 గంటలకు అన్నకూటోత్సవం, సాయంత్రం పవిత్ర వితరణ, 24న ఉదయం మూలవర్ల తిరుమంజనం, తిరుకళ్యాణం, సాయంత్రం శ్రీవారి రథోత్సవం నిర్వహించనున్నారు. ఈవో బిరుదుకొట్ట శంకర్, పాలక మండలి చైర్మన్ రేపక ప్రవీణ్, భాను, ట్రస్టీలు, ఆలయ అర్చక స్వాములు పాల్గొన్నారు. కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 22వ తేదీ మంగళవారం నుండి 26వ తేదీ శనివారం వరకు సప్తనది జలాభిషేక పూర్వక పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం చైర్మన్ అడ్డాల శివరామరాజు ఈవో అరుణ్ కుమార్ తెలిపారు. 26వ తేదీ

శిశుగృహంలో నలుగురు బాలల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలో స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. హైస్కూల్లో చదివి ఐఐటీలో సీటు సాధించిన ఆకుల శిశుదీప్తి అనే విద్యార్థిని అభినందించి సన్మానించారు. మధ్యాహ్న భోజన అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. సభ్యులు నాగమానస, మందల గంగ సూర్యనారాయణ, నరసాపురం మండల విద్యాశాఖాధికారి పుష్పరాధ్యం, జిల్లా బాలల సంరక్షణాధికారి రాజేష్, ఆకువీడు ప్రాజెక్ట్ సిపిడిఓ వాణి విజయరత్నం, సూపర్వైజర్లు సూర్యకుమారి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సినిమాలు తీసి ప్రజా కథానాయకుడు, పీపుల్ స్టార్గా పేరు పొందిన నటుడు ఆర్ నారాయణమూర్తి అని ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ అన్నారు. చాగల్లు తెలగా సంఘం ఆధ్వర్యంలో గండ్రోజు కృష్ణారావు కల్చరల్ ఆడిటోరియంలో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో నటుడు ఆర్ నారాయణమూర్తి, మంత్రి కందుల దుర్గేష్, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణను ఘనంగా సన్మానించారు. నారాయణమూర్తి మాట్లాడుతూ 70 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న తెలగా సంఘం పెద్దలు, వినాయక కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. పట్టణంలోని రుస్తుంబాద మంగినవారి వీధిలో సోమవారం గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాథుడిని సుమారు 3 లక్షల రూపాయలతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. 10 రూపాయల నుండి 500 రూపాయల నోట్లను ఈ అలంకరణలో వాడారు. పలువురు భక్తులు అలంకరణ చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు పండుగలని గణపవరం ఎంపీ దండు వెంకటరామరాజు అన్నారు. గణపవరం మండలం అర్థవరంలో అల్లూరి సీతారామరాజు యూత్ ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద సోమవారం లడ్డు వేలంపాట నిర్వహించారు. గణపవరం ఎంపీ దండు వెంకటరామరాజు కుమారులు రిషిక్ వర్మ, లిఖిత్ వర్మలు 130,000 లడ్డు దక్కించుకున్నారు. సాయి సహస్ర హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ పెనుమిట్స నారాయణరాజు, మాజీ ఉప సర్పంచ్ కె ఉదయభాస్కర్ రాజు పాల్గొన్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా భీమవరం జిసర్కేర్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ, నిశాంత్ వర్మతో ఆలయ ప్రధాన అర్చకులు కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో హోమం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కెవి మురళీకృష్ణరాజు, కళాశాల ఆధ్యాత్మిక కార్యక్రమాల పర్యవేక్షకులు బంగారరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రింటింగ్ ప్రెస్ రంగంలో ఎంతో మందికి శిక్షణ ఇవ్వడమే కాకుండా ఉపాధి అవకాశాలు కల్పించిన నాయుడు శివప్రసాద్ పలువురికి ఆదర్శనీయమని జిల్లా చెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు తోటబోకయ్య అన్నారు. శివప్రసాద్ 23వ వర్ధంతి సందర్భంగా సోమవారం ఆయన కుమారులు నాయుడు అయ్యప్ప, నాగేంద్ర ఆధ్వర్యులు వృద్ధులకు భోజనం, పండ్లు పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గురజాడ ఆశయాలు నేటి సమాజానికి మార్గదర్శకమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుక నాగరాజు అన్నారు. భీమవరం పట్టణంలోని డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ ప్రథమ శ్రేణి శేఖ గ్రంథాలయంలో సోమవారం అభ్యుదయ కవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ నవయుగ ఆంధ్ర వైతాళికుడు, అభ్యుదయ కవి గురజాడ అప్పారావు గొప్ప మానవతావాది, సామాజిక సంస్కర్త, వాడుక భాష ఉద్యమకారుడని కొనియాడారు. ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం తెలుగు సాహిత్యంలో ఒక ప్రపంచమని, నాటి సమాజంలో బాల్య వివాహాల దురాచారాన్ని నాటకం ద్వారా తీవ్రంగా ఎండగట్టారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మహాకవి, తెలుగు రచయిత, సంఘ సంస్కర్త గురజాడ వెంకట అప్పారావు తన రచనల ద్వారా జాతిని మెలుకొల్పి చైతన్యపరిచి చిరస్మరణీయులుగా నిలిచిపోయారని ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు రేపాక వెంకన్న బాబు అన్నారు. భీమవరం మండలంలోని అనాకుడేరు గ్రామంలో డిఎన్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం తెలుగు రచయిత, మహాకవి గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రేపక వెంకన్నబాబు మాట్లాడుతూ గురజాడ అప్పారావు తన రచనలకు పండిత భాషకు బదులుగా ప్రజలు మాట్లాడే వాడుక భాషను ఉపయోగించి తెలుగు సాహిత్యంలో కొత్త వరవడిని సృష్టించారన్నారు. ఈ కార్యక్రమంలో శారద, ప్రేమరాజు, సాగరాజు, మావుళ్లమ్మ, రాజేష్ కుమార్ రాజు, విజయలక్ష్మి, శ్రీనివాస్, మూర్తి, అరుణకుమారి, రామకృష్ణ, పల్లాలరాజు తదితరులు పాల్గొన్నారు. విద్యాభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమని ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. భీమవరం పట్టణం 19వ వార్డులోని మౌలానా అబుల్ కలాం స్కూల్లో దాతలు వైఎస్ఆర్ ఆంజనేయులు, గ్రంథి కుమార్ వరప్రసాద్ సహకారంతో సమకూర్చిన 15,000 రూపాయల విలువ కలిగిన స్టీల్ కంచాలు, గ్లాసులు, వాటర్ డ్రమ్ములు, విద్యా సామాగ్రిని ఎమ్మెల్యే అంజబాబు సోమవారం అందించిన సందర్భంగా మాట్లాడారు. ఆధునిక సాంకేతిక రంగంలో VLSI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎడ్జ్ కంప్యూటింగ్ ప్రాధాన్యత పెరుగుతోందని ఆర్ఎండీన్ ఎన్ పద్మావతి అన్నారు. భీమవరంలోని విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం ఐసిటిఈ, ఏటీఏఎల్ సహకారంతో నిర్వహిస్తున్న VLSI డిజైన్ ఫర్ ఏఐ అండ్ ఎడ్జ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్ అండ్ ఆప్టిమైజేషన్ అనే అంశంపై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభం సందర్భంగా సోమవారం మాట్లాడారు. ఎఫ్టీపీ ద్వారా అధ్యాపకులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరిశోధన అవకాశాలను తెలుసుకుని వాటిని విద్యార్థులకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మంగం వేణు, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సయ్యద్ సాదిక్ అన్వర్ అస్కారి, దిలీప్, శ్రీలక్ష్మి, ప్రసన్నకుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చిన్నపిల్లల గుండె జబ్బులకు సంబంధించి ఈ నెల 22వ తేదీన భీమవరం వింటే

0: చరితోటలో వసుద ఫౌండేషన్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు తెలిపారు. పట్టణంలోని అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ వైద్య సహాయం కేంద్రంలో మంగళవారం 15 ఏళ్లలోపు పిల్లల గుండె సంబంధిత వ్యాధులకు 2D ECHO ECG పరీక్షలు వైద్య సహాయం అందిస్తారన్నారు. ఫౌండేషన్ చైర్మన్ వెంకట వెంకటరామరాజు సహాయంతో అవసరమైన వారికి ఉచిత శస్త్రచికిత్సలు చేయిస్తారని తెలిపారు. మనం శాంతంగా ఉంటూ ఇతరుల శాంతికి భంగం కలగకుండా మెలగాలని లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు లయన్స్ అల్లు వనజాక్షి కుమారి చైర్మన్ రామకృష్ణ అన్నారు. భీమవరం మండలంలోని వెంప గ్రామంలో ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రతిభా విద్యానికేతన్ స్కూల్లో విద్యార్థులచే శాంతి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు అల్లు వనజాక్షి చర్వెన్ రామకృష్ణ మాట్లాడుతూ పగ ప్రతీకారం కోపం తదితర అవలక్షణాల వల్ల సమాజంలో చెడ్డ పేరును తీసుకువస్తాయన్నారు. విద్యార్థి దశ నుంచే మనం శాంతంగా ఉంటూ ఇతరుల శాంతికి భంగం కలిగించకూడదని విద్యార్థులకు సూచించారు. వైఎస్ కళాశాల ప్రొఫెసర్ లయన్స్ డాక్టర్ చినమిల్లి శ్రీనివాస్ విద్యార్థులకు పర్సనల్ డెవలప్మెంట్ గురించి వివరించారు. అనంతరం శ్రీనివాస్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లయన్స్ అల్లం సత్యవాణి, చెక్కపల్లి సాయికృష్ణ, వెంకటరత్నం నరసింహరాజు, కడలి హైమావతి, ప్రిన్సిపల్ లత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కాజా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని మర్రే నిఖిత రాష్ట్ర స్థాయి అథ్లెట్కు ఎంపికైంది. సెప్టెంబర్ 20 తణుకులో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో నిఖిత ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు బద్దాల లహ్రి ద్వితీయ స్థానం సాధించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ పీర్ సాహెబ్ తెలిపారు. పాఠశాలలో సోమవారం విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయులు వినాయకులను అభినందించారు. చిట్టూరు ఇంద్రయ్య కాలేజీలో జరిగిన అథ్లెటిక్ పోటీల్లో పట్టణంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాల నంబర్ 14 విద్యార్థులు పతకాలు సాధించారు. షార్ట్ఫుట్లో కల్లూరి హేమలత కాంస్యం, కునుకు రాకేష్ ట్రయత్లాన్ విభాగంలో కాంస్యం సాధించినట్లు సుజాత తెలిపారు. రాష్ట్ర స్థాయి అథ్లెటిక్కు మొగల్లు జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న దివ్యశ్రీ ఎంపికైనట్లు హెచ్ఎం సాయి ప్రసాద్ పాఠశాల పేడి సురేష్ తెలిపారు. తణుకు ఎస్సీహెచ్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ లో దివ్యశ్రీ 600 మీటర్ల పరుగు పందెంలో 2వ నిలిచి అక్టోబర్ 2 నుంచి 4 వరకు కర్నూలులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. తణుకులో నిర్వహించిన జిల్లా స్థాయి షార్ట్ఫుట్ పోటీల్లో కడియద్న జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి ఉండ్రాజవరపు నరేష్ ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలవడమే కాకుండా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించినట్లు హెచ్ఎం సుబ్బలక్ష్మి తెలిపారు. ఇవి ఈనాటి టైమ్ లైన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో వెళ్ళగలుగుతాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: చెవి పోట, ముక్కుది బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుంది, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, ఎండిఎస్, చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత, ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మరిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: మీ కంప్యూటర్ లేదా మొబైల్ సాఫ్ట్వేర్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. అప్డేట్స్ మీ డివైస్ కు రక్షణ కవచాలు.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. ఫేస్బుక్ లో పరిచయం లేని వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారా? ఫోటోలు చూసి మోసపోకండి. స్క్రీన్ వెనుక ఉన్నది ఎవరో మీకు తెలియదు.

శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. మా శ్రోతల్ని ఎంతగానో అలరించే కార్యక్రమం అలనాటి మేటి పాటలతో సాగిపోయే ఆణిముత్యాలు కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో మీకు నచ్చే, మీరు మెచ్చే ఎన్నో ఆణిముత్యాలు లాంటి పాటలు మీకు వినిపిస్తున్నాం, విని ఆనందించండి. ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన చిత్రం మంచి

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్.

0: కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయ్స్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయ్స్.
1: ఫోన్ 7738351695. మంచి మనసులు చిత్రం నుంచి నన్ను వదిలి నీవు పోలేవులే పాటు విన్నాం కదా. కార్యక్రమంలో ఇప్పుడు ఎన్టీ రామారావు జమున నాయక నాయికలుగా 1964లో విడుదలైన చిత్రం మంచి మనిషి. ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల గానం చేసిన అంతగా నన్ను చూడకు పాట మీకోసం. గీతరచన సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. మరి పాట విందామా?
2: అంతగా నన్ను చూడకు.
3: మాట్లాడకు.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్.

0: తెల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
0: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9177612669. మంచి మనిషి చిత్రం నుంచి పి సుశీల ఘంటసాల గానం చేసిన అంతగా నన్ను చూడకు పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు వి మధుసూదన్ రావు దర్శకత్వంలో 1974 విడుదలైన చిత్రం మంచివాడు. అక్కినేని వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం నుంచి అమ్మాయి పుడుతుంది అచ్చు అమ్మలాగే ఉంటుంది పాట వింటారు. సాహిత్యం ఆత్రేయ అందించగా కెవి మహాదేవన్ స్వరాలు సమకూర్చారు. మరి ఈ పాట మా శ్రోతల కోసం.

మంచివాడి చిత్రం నుంచి అమ్మాయే పుడుతుంది పాట విన్నారు కదా. కార్యక్రమంలో మీరు వినబోయే పాట ఎన్టీ రామారావు, బి సరోజాదేవి హీరో హీరోయిన్లుగా 1963లో విడుదలైన చిత్రం మంచి చెడు. ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల గాన చేసిన రేపంటి రూపం కంటి పాట వింటారు. గీత రచన ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

మంచి చెడు చిత్ర నుంచి పి సుశీల ఘంటసాల ఆలపించిన గీతం విన్నారు కదా. తర్వాత పాట కె ప్రత్యేగాత్మ దర్శకత్వంలో 1971లో విడుదలైన చిత్రం మనసు మాంగళ్యం. అక్కినేని నాగేశ్వరరావు, జమున, జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల గానం చేసిన ఈ శుభ సమయంలో పాట వింటారు. సాహిత్యం దాసరథి, సంగీతం పెండియాల.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: మనసు మంగళ్యం చిత్రం నుంచి పి సుశీల ఘంటసాల గానం చేసిన ఈ శుభ సమయంలో పాట విన్నారు కదా. తర్వాత పాట మనుషులు మమతలు ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల గానం చేసిన సిగ్గేస్తోందా సిగ్గేస్తోందా పాట వింటారు. గీత రచన సి

0: చేస్తోంది.
1: హలో లిజనర్స్, ఒక చిన్న మాట. మరి మీ ఇంటికి తాళం ఎలా వేస్తారు? మీ డిజిటల్ అకౌంట్స్ కూడా బలమైన పాస్వర్డ్స్ పెట్టుకోండి. తెలియని లింక్స్ క్లిక్ చేయకండి. తెలియని యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. స్మార్ట్ గా ఉండండి. సైబర్ సేఫ్ గా ఉండండి.

0: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. వెల్కమ్ టు మహిళ. మరి రోజు సంగతులు ఏంటో కబుర్లు ఏంటో తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో ఇన్ఫెక్ట్.

0: ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఆఫ్టర్ ద షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మహిళ. ఉగ్రవాదులతో పోరులో భర్త అమరుడైతే ఆ కన్నిటిని ధైర్యంగా మార్చుకుని ఆయన బాటలోనే నడిచిన దేశపు మొట్టమొదటి వీరనారి ఆమె. సాయుధ దళాల వెటరన్ డే సందర్భంగా లెఫ్టినెంట్ కల్నల్ రవీందర్ జీత్ రందావా అజేయ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ సైన్యం ఆమెకు సెల్యూట్ చేసింది. మన కోసం మనం నిలబడితే ఏదైనా సాధ్యం అంటూ యువతలో స్ఫూర్తి నింపే రందావా పూర్తిగాదండి. చండీగఢ్ లో ఇటీవల జరిగిన 10వ సాయుధ దళాల వెటరన్స్ డే వేడుకలు ఎందరో వీరుల త్యాగాలను స్మరించుకున్నాయి. కానీ అక్కడ అందరి దృష్టిని ఆకర్షించిన పేరు లెఫ్టినెంట్ కల్నల్ రవీందర్ జీత్ రందావా. భారత సైన్యం చరిత్రలో ఒక సామాన్య ఇల్లాలు అధికారినిగా ఎదిగిన అసాధారణ ప్రయాణం ఆమెది. 1997 జూన్ 17 అనంతనాగ్ లో ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో 2 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన మేజర్ సుఖ్వీందర్ జీత్ సింగ్ రందావా వీరమరణం పొందారు. అమృత్సర్ కు చెందిన రవీందర్ అప్పుడు ఒక పసిపాపకు తల్లి. భర్త మరణ వార్త విన్నప్పుడు ఆమె సర్వస్వం కోల్పోయినట్టు భావించారు. కానీ తన బిడ్డను సైనిక వాతావరణంలోనే పెంచాలన్న తన భర్త ఆఖరి కోరికను నెరవేర్చాలని అప్పుడే నిర్ణయించుకున్నారు ఆమె. ఒక సాధారణ గృహిణి సైన్యంలో చేరడం అంత సులభమేం కాదండి. వయస్సు, వైవాహిక స్థితి వంటి ఎన్నో అడ్డంకులు. కానీ రవీందర్ పట్టుదల ముందు నిబంధనలు కూడా తలవంచక తప్పలేదు. అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ వేద్ ప్రకాశ్ మలిక్ సహకారంతో ప్రత్యేక అనుమతి పొందిన ఆమె 1997 డిసెంబర్లో సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ పాస్ అయ్యారు. 1998 మార్చ్ 21న తన పుట్టినరోజునాడే ఆమె ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో అడుగుపెట్టారు. 5 సెప్టెంబర్ యూనిఫామ్ ధరించి దేశంలోనే తొలి వీరనారి అధికారినిగా చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానమైతే సంపాదించారు. ఆర్మీ ఆర్డినెన్స్ కార్పన్స్ లో 2.5 దశాబ్దాల పాటు విశేష సేవలు అందించారు. రవీందర్ ఒకవైపు విధి నిర్వహణ చేస్తూనే మరోవైపు సింగిల్ మదర్ గా తన కుమార్తెను ప్రయోజకరాలి చేశారు. 2023లో పదవి విరమణ చేసినప్పటికీ ఆమె ప్రయాణం నేటి యువతకు ఒక గొప్ప పాఠం. మన కోసం మనం నిలబడనంత వరకు ఎవరూ మనల్ని కాపాడలేరు. మిమ్మల్ని మీరు నమ్మితే ఈ ప్రపంచంలో ఏ సమస్య పరిష్కారం లేకుండా పోదు అని చెప్పే కల్నల్ రందావా జీవితం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరి మొనజ్ రెనినా గురించి అయితే తెలుసుకుందాం. భావం బట్టి గొంతు మారాలి. విశ్వవేదికలపై పోటీ పడే సుందరి మనులకు ఇది మరీ ముఖ్యం. మాటలతో ఎదుటి వారిని మంత్రముగ్ధుల్ని చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఆ టెక్నిక్లు నేర్చుకోవాల్సిందే అని అంటున్నారు వాయిస్ క్రాఫ్టింగ్ కోచ్ మెంటార్ మోనజ్ రెనినా. మిస్ వరల్డ్ 72 పోటీల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తా శిక్షకురాలిగా వార్తల్లో నిలిచారామె. మోనజ్ పుట్టింది పెరిగింది ముంబైలో. 8 ఏళ్లకే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టారు. మాడ్యులేషన్స్, బ్రీతింగ్ టెక్నిక్స్, వేదిక మీద ఎలా మాట్లాడాలి, వాయిస్ థెరపీ వంటి విభాగాల్లో 3 దశాబ్దాల అనుభవం ఉంది ఆమెకు. పబ్లిక్ స్పీకర్లు, థియేటర్ ఆర్టిస్టులు, సెలబ్రిటీలు, ఉద్యోగులు ఇలా చాలా మందికి శిక్షణ ఇచ్చారు. చక్కగా భావయుక్తంగా మాట్లాడాలంటే డబ్బింగ్ ఆర్టిస్టులే అయ్యుండాలా? సాధారణ వ్యక్తులు కూడా ఇలా చేయొచ్చు. టీచర్, లాయర్, డాక్టర్, ఆర్టిస్ట్ ఇలా వృత్తి ఏదైనా కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. కొన్నిసార్లు ఎక్కువగా మాట్లాడాల్సి ఉంటుంది కూడా. అలాంటప్పుడు ఎంత సబ్జెక్టు ఉన్నా మనం చెప్పేది చెవులకు ఇంపుగా ఉంటేనే అవతలి వారు వినేది. ఆ టెక్నిక్స్ నేర్పాలనుకున్నాను. నేను ఈ రంగంలోకి వచ్చేటప్పటికి ఇది కూడా ఒక వృత్తేనా అని అన్నారంతా. వాళ్ళ అంచనాలన్నీ తారుమారు చేసి దీని అవసరం కూడా ఉందని నిరూపించా. మిస్ వరల్డ్ ఎందుకు కావాలనుకుంటున్నారు, మీ బలహీనతలేంటి, మిస్ వరల్డ్ కి ఉండాల్సిన గుణాలేంటి, ఇలా ప్రశ్న ఏదైనా సమాధానంలో స్పష్టత ఉండాలి. చెప్పే ప్రతి మాటలోనే విశ్వాసం ఉట్టిపడాలి. ముఖ్యంగా న్యాయ నిర్ణేతలకు అర్థమయ్యే యాసలో మాట్లాడగలగాలి. విశ్వవేదికను అలంకరిస్తున్న ప్రపంచ సుందరులకు ఇదే నేర్పుతున్నా అని అంటున్నారు మోనజ్. 72వ మిస్ వరల్డ్ పోటీల్లో మన దేశం తరపున పాల్గొంటున్న నందిని నా దగ్గరకు వచ్చినప్పుడు ఆమెకు 18 ఏళ్ళే. తన కళలు

పట్ల వాటిని సాధించే మార్గం మీద స్పష్టతమైన అవగాహన ఉన్న వ్యక్తి. కానీ ఇంగ్లీష్ యాక్సెంట్ భావాలు పలికించడంలో ఇబ్బంది పడేది. శిక్షణతో వాటన్నిటినీ అధిగమించింది అని మోనజ్ 2020 ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ గా ఎంపికైన మానస వారణాసికి కూడా వాయిస్ కోచ్ గా పనిచేశారు. టాటా జాగోరే ప్రచార కార్యక్రమం, గ్లోబల్ సిటిజన్ కాన్సర్ట్, టైమ్స్ నౌ, ఫిలింఫేర్ లాంటి ఈవెంట్లకు వాయిస్ అందించారు. ఓకే లిసనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: సైబర్ నెరగాళ్లు స్మార్ట్ కవచ్చు, కానీ మీరంతకంటే అప్రమత్తంగా ఉండాలి. అవగాహన అసలైన రక్షణ.
0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. బ్యాగు లేనిదే అమ్మాయిలు బయటికి వచ్చే రోజులు కావు. సందర్భానికో బ్యాగే కాదండి, స్టైల్ ని సెట్ చేసే రకాలకు విలువనిచ్చే తరం ఉన్న కాలమిది. ఇప్పుడు వారిని మెప్పిస్తున్న హాటెస్ట్ ట్రెండ్ ఈస్ట్ వెస్ట్ హ్యాండ్ బ్యాగులు. ఎత్తుకంటే వెడల్పు ఎక్కువగా ఉంటాయి. ఇవి సింపుల్ గా కనిపిస్తూనే స్టైలిష్ లుక్ ని తెస్తాయి. అలాగని వీటిని ఇప్పుడే కొత్తగా క్రియేట్ చేశారని అనుకోవద్దండి. 1950లోనే ఈ బ్యాగుల హవా మొదలైంది. 2000వ సంవత్సరంలో అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్లు వీటిని మార్కెట్లోకి తేవడంతో మరింత పాపులర్ అయ్యాయి. తాజాగా మినిమలిస్ట్, రిఫైన్డ్ లుక్లకు ఇవి చక్కని ఎంపిక అని ఫ్యాషనిస్టులు భావిస్తున్నారు. దీంతో సెలబ్రిటీలు తమ స్టైల్ స్టేట్మెంట్లలో భాగం చేసుకుంటున్నారు. స్వేడ్, మెజంతా, చెర్రీ రెడ్, మింట్ గ్రీన్ వంటి అనేక రంగుల్లో ఇవి యువతను ఆకట్టుకుంటున్నాయి. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన JP రోడ్, భీమవరం 2. సెల్ 8665-58773.
1: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. ఈరోజు మనం పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కావలసినవి మామిడికాయ, పచ్చిమిర్చి, మెంతులు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర తరుగు, ఉప్పు, పసుపు, నూనె, ఆవాలు, వెల్లుల్లి రొబ్బలు, కరివేపాకు రొబ్బలు. ఇక తయారు చేసుకునే విధానం అయితే తెలుసుకుందామండి. ముందుగా మామిడికాయను, పచ్చిమిర్చిని విడివిడిగా నిప్పుల మీద కాల్చుకుని పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి మెంతులు, ధనియాలు, సగం చెంచా జీలకర్ర, నువ్వులు, రెండు ఎండుమిర్చి వేసి వేయించుకొని ఆ తర్వాత పొడి చేసుకుని పెట్టుకోవాలి. అదే మిక్సీలో చెక్కు తీసిన మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి కలిపి మెత్తగా చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులో చేసుకున్న నువ్వుల పొడి, ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు, కొత్తిమీర తరుగు వేసుకుని కప్పు నీళ్లు పోసి కలపాలి. చివరిగా స్టవ్ మీద కడాయిని పెట్టి నూనె వేసి మిగిలిన ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రొబ్బలు, కరివేపాకు వేసి వేయించుకొని పులుసులో కలిపితే చాలు. మన పచ్చి పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఓకే లిసనర్స్, విన్నారు కదా, ఈరోజు మనం చాలా విషయాల గురించి అయితే తెలుసుకుందాం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారం అయ్యే మహిళల్లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ దెన్ స్టేట్ న్యూ రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే పల్లవి.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

FM 90.4. హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ బావ. మరి ఈరోజు మరికొన్ని కొత్త విషయాలు మీతో పంచుకునేందుకు మీ ముందుకు వచ్చేసాను మీ అజయ్ గౌరీ. మరి ఆలస్యం చేయకుండా ఆ విషయాలేంటో తెలుసుకుందామా? మంచి ఆరోగ్యానికి మొదటి మెట్టు మనం తీసుకునే పండ్లు కాయగూరలే కదండి. మరి వాటిని శుభ్రపరిచే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు టిప్స్ తీసుకోవాలో తెలుసుకుందాం. మరి వండే ముందు కాయగూరల్ని శుభ్రంగా కడుగుతాం. నీళ్ళల్లో కడగడం వల్ల వాటి మీద పేరుకున్న మట్టి దుమ్ము మాత్రమే వదులుతాయి. మరి క్రిమి సంహారక మందులు మాటేమిటి? వాటిని వదిలించాలంటే ఏం చేయాలి? మరి ఏం చేయాలో చూద్దామా. చింతపండు నీళ్ళల్లో కాయగూరలను కడిగితే పెస్టిసైడ్స్ వదిలిపోతాయి. వెనిగర్ ని ఉపయోగించిన ఫలితం వస్తుంది. బేకింగ్ సోడా కలిపిన నీళ్లు కూడా పెస్టిసైడ్స్ ని వదిలించడానికి తోడ్పడతాయి. కాయగూరలను నేరుగా వండటం వల్ల నీటిలో కరగని ఎండోసల్ఫన్, ప్రొఫెనోఫస్ అనే క్రిమి సంహారక మందులు నాశనం అవుతాయండి. నీటి ద్వారా కింద కడటం ద్వారా పెస్టిసైడ్స్ ను వదిలించవచ్చు. మరి విన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో ఉష్ణ 90.4. మరి ఇప్పుడు కొన్ని ఫుడ్ టిప్స్ గురించి తెలుసుకుందామండి. తాజా కేక్ను నీట్గా కట్ చేయాలంటే కత్తిని కొద్దిసేపు వేడి నీళ్ళలో పెట్టి తీయాలి. తర్వాత టవల్తో శుభ్రంగా తుడిచి కేక్ను కట్ చేయాలి. ఇలా చేయడం వల్ల కేక్ సులభంగా నీట్గా కట్ అవుతుందండి. అరటిపళ్ళు

ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వాటిని ఒకే దగ్గర గుత్తిగా పెట్టకుండా విడివిడిగా పెట్టాలి. ఆకుకూరలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే పేపర్లో చుట్టి పెట్టాలి, లేదా టిష్యూ పేపర్ వాడినా సరే. దీనివల్ల మాయిశ్చర్ మొత్తం గ్రహించబడి ఆకుకూరలు తాజాగా ఉంటాయండి. ఇంట్లో తయారు చేసిన కేక్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే కేక్ పైన కొన్ని కట్ చేసిన బ్రెడ్ ముక్కలు ఉంచేయాలి, అప్పుడు అది చాలా తాజాగా ఉంటుందండి. బంగాళదుంపల కూర చేస్తున్నట్లయితే సమయం అంతా వాటి తొక్క తీయడానికే పోతుంది. అయితే బంగాళదుంపలు చల్లని నీటిలో వేసి తీసినట్లయితే వాటి తొక్క సులువుగా ఊడిపోతుంది, సమయం కూడా ఆదా అవుతుంది. కోడిగుడ్లను ఎక్కువగా ఉడికించినప్పుడు వాటిని ఒక డబ్బాలో వేసి షేక్ చేయాలి. దీనివల్ల కోడిగుడ్ల పెంకులతో పగులుతాయి, దీంతో సులభంగా త్వరగా పెంకు తీసేయచ్చండి. మరి విన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. మరి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ కేక్ గురించి తెలుసుకుందామండి. అది రాజావారి కేక్ అంట, కానీ దానిని తినలేమట. అదేంటో తెలుసుకుందామా? ఆహా, ఓ కూల్ కేక్ ని బేకరీలో చూడగానే అలా నోట్లో వేసేసుకోవాలి అనిపించడం సహజం. కానీ బ్రిటిష్ రాజవంశీయులు పెళ్లిళ్ల సందర్భంగా కట్ చేసే కేక్ మాత్రం తినలేరు సుమి. ఎందుకలా అని అనుకుంటున్నారా? అవి 42 ఏళ్ల నాటివి కాబట్టి. 5 రాజవంశాలకు చెందిన పెళ్లిళ్ళలో వాడిన ఆ కేక్ ముక్కలను అమెరికా బివర్లీ హిల్స్ జూలియన్ వేలం సంస్థలో జూన్ 27న వేలం వేయనున్నారు. క్వీన్ ఎలిజబెత్ 2 డ్రైవర్ రియానో మాసి వాటిని సేకరించాడు. వేడుక వచ్చిన వారికి ఇచ్చేందుకు మంచి పెట్టెలో పెట్టి ప్యాక్ చేశాడు. కాగా ఆ కేక్ ముక్కల్లో 2011లో పెళ్లి చేసుకున్న ప్రిన్స్ విలియం కేటి వేడుకల్లో వాడిన బ్రాందీ ఇన్ఫ్యూజ్డ్ కేక్ కూడా ఉంది. అది అందులో అతి పాతది. 1973లో ప్రిన్సెస్ అన్నే పెళ్లి కేకు. ఆ కేకు ఎంత పెద్దదంటే దాని ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు. వాటిని కొనాలనుకుంటున్నారా? అయితే అమెరికాకు వెళ్లాల్సిందే. కొంటే కొన్నారు గానీ తినే ప్రయత్నం మాత్రం చేయొద్దు సుమి. మరి విన్నారు కదండి మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో 90.4. మరి ఇప్పుడు విటమిన్ B5 గురించి తెలుసుకుందామండి. బి కాంప్లెక్స్ విటమిన్ లో ఒకటైన ఫాంతోథెనిక్ యాసిడ్ B5 శరీరంలో వివిధ రసాయనానికి ప్రతిస్పందనలో పాల్పంచుకుంటుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో తోడ్పడుతుంది. విటమిన్ B5 లోపిస్తే కండరాలు పట్టేయటం, నిస్సత్తువ, శరీరం అంతా మద్దుబారినట్టు అనిపించడం వంటివి తలెత్తుతాయి. అందువల్ల B5 అధికంగా గల పదార్థాలను తినడం వల్ల దీని లోపం బారిన పడకుండా చూసుకోవచ్చు. మరి విటమిన్ B5 దొరికే ఆహార పదార్థాలు గురించి తెలుసుకుందామండి. గోబీ పువ్వు, బ్రోకలి, పుట్టగొడుగులతో విటమిన్ B5 దండిగా ఉంటుంది. వీటిలో B5తో పాటు శరీర జీవక్రియలు కీలక పాత్ర పోషించే చాలా పోషకాలు కూడా ఉంటాయి. మరి స్ట్రాబెర్రీ పండ్లు, మొక్కజొన్న గింజలు తింటే B5 అధిక మొత్తంలో అందేలా చేస్తుంది. వీటిల్లో విష్ణుంకుల కణాలు తొలగించే యాంటీ ఆక్సిడెంట్లు కూడా దండిగా ఉంటాయి. కాబట్టి ఇవి క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతాయండి. చిరుతిండిగా పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు వంటివే కాకుండా వీలైనప్పుడల్లా పిడికడు, పొద్దుతిరుగుడు గింజలు కూడా తింటే శరీరానికి అవసరమైన B5 అందినట్టే. పొద్దుతిరుగుడు గింజలు వివిధ ఆహార పదార్థాల్లో వాడుకుంటే రుచి కూడా పెంపొందుతుందండి. ఇక మాంసాహారులైతే కార్జం, గుడ్లు, సాల్మన్ చేపలు తీసుకోవచ్చు. అలాగే పెరుగు పాలతోనూ విటమిన్ B5 దండిగా లభిస్తుందండి. మరి విన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ RJ గౌరీ.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: FM 90.4.
1: క్యాబేజీలో నల్ల కుళ్ళు తెగులును అదుపు చేయడం. పోషకాలు గల క్యాబేజీని పచ్చిగా తిన్నా ఉడికించి తిన్నా రుచిగానే ఉంటుంది. రైతులకు చక్కటి ఆదాయపు వనరు అయిన ఈ ఆకుకూర చల్లటి వాతావరణంలో బాగా పెరుగుతుంది. కానీ రైతులు జాగ్రత్తగా లేకపోతే క్యాబేజీ నల్ల కుళ్ళు అనే తెగులు క్యాబేజీ ఉత్పత్తిని బాగా దెబ్బతీస్తుంది. ఈ తెగులు చల్లటి ప్రాంతాల్లో తరచుగా సోకుతుంది. నల్ల కుళ్ళు తెగులు సోకిన క్యాబేజీ మొక్కలు కుళ్ళిపోయి అకాలంగా చనిపోతాయి. క్యాబేజీలు కూడా చిన్నవిగానే మిగిలిపోతాయి, కాబట్టి వాటి రూపం వల్ల నాణ్యత తగ్గుతుంది. తెగులు పట్టిన ఆకులని మొక్కలని తొలగించడం మంచిదే, కాని దానికి సమయం పడుతుంది, కాబట్టి తెగులుని అరికట్టడమే మేలు.
2: నేను కూరగాయలను నాటినప్పుడు ఆవు పేడ ఎరువుని

0: పెట్టాను, బిందు సేద్యం చేశాను. ఇంత శ్రద్ధ తీసుకున్నా ఆకులు పసుపు రంగులోకి మారడం మొదలైంది. ఇక్కడ మేము ఈ వ్యాధిని చల్లదనపు జబ్బు అంటాం.
1: నల్లకుళ్ళు తెగులును ఎలా అదుపు చేయాలో తెలుసుకోవడానికి ముందు అసలు ఈ తెగుల్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. చాలా మంది రైతులు ఈ నల్లకుళ్ళు తెగుల్ని బూజు తెగులు అనుకుంటారు. ఆకుల మీది బూజు చిన్న పెద్ద ఊదారంగు మచ్చలుగా మొదలవుతుంది. నలుపు తెగులు ఆకు అంచుల వద్ద చిన్న చిన్నవి పసుపు గోధుమ రంగుల్లో వి ఆకారపు మచ్చలుగా మొదలవుతుంది. ఈ వి ఆకారపు మచ్చలు పెరుగుతాయి, చివరికి ఆకంతా పసుపు రంగులోకి మారి వాడిపోతుంది లేదా రాలిపోతుంది. ఒక చిన్న మొలకకి ఇది సోకితే మొక్క ఇక పెరగదు. క్యాబేజీలో నల్లకుళ్ళు తెగులు వ్యాధి ఎలా ఉంటుందో, అది మన దిగుబడిని ఎలా దెబ్బతీస్తుందో మనకు తెలిసింది కాబట్టి దాన్ని ఎలా అరికట్టాలో, ఎలా అదుపు చేయాలో చూద్దాం. మీ క్యాబేజీలకి ఒకసారి ఈ తెగులు సోకితే నల్లకుళ్ళు తెగులుకి కారణమయ్యే సూక్ష్మ క్రిములు కోతల తర్వాత కూడా మట్టిలో మిగిలే ఉంటాయి. కాబట్టి ఒక సీజన్ లో క్యాబేజీని పెంచిన తర్వాత మట్టిలోంచి ఈ తెగులు నశించే వరకు, అంటే కనీసం 4 సంవత్సరాల పాటు మొక్కజొన్న బీన్స్ లాంటి ఇతర పంటలను పండించాలి.
2: నేను ఈ పొలంలో మొక్కజొన్న వేశాను. మట్టిలోని తెగుళ్లని అదుపు చేయడానికి కూరగాయలను నాటుతాను, అందుకే నేను పంటని మార్చుతున్నాను.
1: ఈ తెగులు ముఖ్యంగా అది సోకిన విత్తనాలు మొలకల గుండా పాకుతుంది. మీ పొలంలో చేరితే నల్లకుళ్ళు తెగులు క్రమంగా ఆరోగ్యంగా ఉన్న మొక్కలకు వ్యాపిస్తుంది. స్థానిక మార్కెట్లో దొరికేవి ధృవీకరించని విత్తనాల్లో ఈ తెగులు ఉండవచ్చు. ఆ విషయాన్ని కనిపెట్టే వీలు లేదు కాబట్టి నమ్మకమైన చోటు నుంచి మాత్రమే విత్తనాలను కొనాలి. ఆరోగ్యకరమైన మొలకలని మాత్రమే మార్పిడి చేయాలి. అనారోగ్యంగా బలహీనంగా ఉన్న వాటిని తొలగించాలి.
3: నర్సరీ నుంచి తెచ్చి నాట్లు వేసేటప్పుడు ఆరోగ్యవంతమైన మొక్కలను మాత్రమే తీసుకుంటాను. బలంగా లేని వాటిని తీసుకోను, ఎందుకంటే వాటి నుంచి తెగుళ్లు ఇతర మొక్కలకు కూడా వ్యాపిస్తాయి. ఉత్పత్తి నాణ్యమైందైతే కొనుగోలుదారులు ధర చెల్లిస్తారు. కాబట్టి ఈ వడపోత జ్ఞానం నా ఆదాయాన్ని పెంచింది.
1: నల్లకుళ్ళు తెగులు కలుపు మొక్కల్లోనూ మొక్కల దంట్ల మీద కూడా బతుకుతుంది. కాబట్టి మీ పొలంలో క్రమం తప్పకుండా కలుపు తీసి శుభ్రం చేస్తుండాలి. మొక్కలు తడిగా ఉన్నప్పుడు కలుపు తీయవద్దు, ఎందుకంటే సోకిన తెగులు మీ ద్వారా ఆరోగ్యంగా ఉన్న మొక్కలకు పాకవచ్చు. మీ పంటకు తెగులు సోకితే పొలంలోని జబ్బు పడిన ఆకులు మొక్కలను తొలగించాలి. వాటిని మీ పశువులకు పెట్టకూడదు. నల్లకుళ్ళు తెగులు పేడ ద్వారా మరింతగా పాకుతుంది. తెగులు సోకిన మట్టిని వర్షం నీరు ఆరోగ్యంగా ఉన్న మొక్కలకు చేరవేయగలదు. కాబట్టి మీ క్యాబేజీ పొలంలో తెగులు సోకిన మట్టిని అరికట్టడానికి నేపియర్ గడ్డి వంటి సరిహద్దు పంటలను పెంచండి. ఇప్పుడు మనం నేర్చుకున్న వాటిని మరోసారి చూద్దాం. నల్లకుళ్ళు తెగులు వల్ల క్యాబేజీ మొక్కలు కుళ్లిపోయి అకాలంగా చనిపోతాయి. నల్లకుళ్ళు తెగుళ్లు అదుపు చేయడానికి ఒకటే పద్ధతి పనికిరాదు కాబట్టి ఎల్లప్పుడూ వేరువేరు విభిన్న పద్ధతులను కలిపి పాటించాలి. ఒకసారి క్యాబేజీని పండించిన తర్వాత ఆ పొలంలో మొక్కజొన్న బీన్స్ వంటి మరో పంటను పండించాలి. పొలంలో ఒకసారి నల్లకుళ్ళు తెగులు కనిపిస్తే కనీసం 4 సంవత్సరాల పాటు అదే పొలంలో క్యాబేజీని పెంచవద్దు. నమ్మకమైన చోటు నుంచి నాణ్యమైన విత్తనాన్ని మాత్రమే కొని వాడాలి. పొలాలను కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి, కానీ మొక్కలు తడిగా ఉన్నప్పుడు మాత్రం కలుపు తీయకండి. మీ పంటను క్రమం తప్పకుండా గమనిస్తూ తెగులు వ్యాపించకుండా అరికట్టడానికి జబ్బు పడిన ఆకులని మొక్కలని తొలగించండి. కోతల తర్వాత పొలంలోంచి మొక్కల అవశేషాలన్నీ తొలగించండి. ఆరోగ్యవంతమైన క్యాబేజీ పంట మీకు మీ కుటుంబానికి ఆదాయాన్ని పెంచుతుంది.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు దయానిధి సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్వెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665 58773.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్.

సహాయపడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: FM 90.4.
1: After a short break, welcome back to Adi Sangati. డబ్బు డబ్బు ఎంత డబ్బుంటే మాత్రం మరీ ఎలా డాలర్ నోట్లని బంగారపు ఇటుకల్ని తలుపులకు అడ్డుగా పెడతారేంటి అని అనిపించిందా? మరి అంత ఫీల్ అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే ఇవన్నీ ఉత్తుత్తి డబ్బులు, బంగారమే. మెరిసేదంతా బంగారం కాదన్నట్లే ఇవి బంగారం లాంటి ఇటుకలు, డాలర్లు పోలిన ప్లాస్టిక్ నోట్లు మాత్రమే. వీటిని పేపర్ వెయిట్ల మాదిరిగా కూడా వాడుకోవచ్చు. అమెరికా మార్కెట్లోకి వచ్చిన ఈ గోల్డ్ బూలియన్ డోర్ స్టాంప్, మనీ నోట్ డోర్ స్టాంపర్లు చూస్తే ఎలాంటి వాళ్ళైనా ఒక్కసారి ఆగి తాకి చూడకుండా ఉండడం అసాధ్యం, ఎందుకంటే అది డబ్బు కదా మరి. ఓకే లిజనర్స్, మరి డోర్ స్టాంప్స్ గురించి అయితే తెలుసుకున్నారు కదండి, మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.
2: Side, please.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: ఒక చక్కటి పాటనైతే వినేశారు కదండి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా రెండు ముఖాలు కలిగిన పిల్లిని ఎప్పుడైనా చూసారా? దాని పేరు వీనస్. ముఖంలో ఒక సగంలో నలుపు రంగుతో ఆకుపచ్చ కన్ను, మరొక సగంలో గోధుమ రంగు నీలివర్ణం కన్ను ఉన్న ఈ పిల్లికి ప్రత్యేకంగా ఒక ఫేస్బుక్ అకౌంట్ కూడా ఉంది. అత్యంత అరుదైన ఈ పిల్లికి కాల్పనిక చిమారాతో పోలిస్తారు. అయితే రెండు పిండాలు కలిసిపోవడమే ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. రెండు పిండాల్లోని డిఎన్ఏలు కలిసిపోవడం వల్ల అదనంగా మరో ఎక్స్ క్రోమోజోన్ ఉండడం వల్ల ఒక్కోసారి మగ పిల్లుల్లో ఇలా జరగవచ్చని నిపుణులు వివరిస్తారు. అయితే పిల్లి కళ్ళు ఆకుపచ్చ లేదా పసుపు రంగుల్లోనే ఉండాలి కదా, ఇలా నీలి రంగు ఎలా అన్నది దీని అభిమానుల ధర్మ సందేహం. సియావీస్ పిల్లుల్లో ఇది సహజమని వాళ్ళు వివరిస్తున్నప్పటికీ వీనస్ ను మిస్టరీ జంతువుగానే అంతా భావిస్తున్నారు. మరి లిజనర్స్, ఈ రెండు ముఖాలు కలిగిన పిల్లి గురించి అయితే తెలుసుకున్నాం కదండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి తెలుసుకునే ముందు ఒక చక్కటి పాట అయితే మీకోసం ప్లే అవుతుంది, ఇవని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి, కుక్క పళ్ళతో పర్స్ అంటండి. మరి దాని గురించి తెలుసుకుందామా? క్రీస్తుపూర్వం 2500 కాలంలోని పర్సులు ఉండేవన్న విషయం ఊహించగలరా? కానీ ఉన్నాయన్నడానికి ఇదే సాక్ష్యం. రాతి యుగం నాటి ఈ పర్సుని జర్మనీలో లిప్జిగ్ సమీపంలో తవ్వి తీశారు. ఆకారంలో ఇది ఈనాటి ఆధునిక పర్సుని పోలి ఉండడంతో పాటు ఇప్పుడు కుందన్ల అలంకరిస్తున్న మాదిరిగా దీన్ని కుక్క దంతాలతో అలంకరించడం విశేషం. ఆ చుట్టుపక్కల గతంలో జరిపిన తవ్వకాల్లో కూడా కుక్క దంతాలతో అలంకరించిన బ్లాంకెట్లు, కేసాభారాలు దొరికాయట. కానీ ఇలా పర్సు దొరకడం మాత్రం ఇదే ప్రథమం. మరి లిజనర్స్, విన్నారు కదండి ఈ ఇంట్రెస్టింగ్ పర్స్ గురించి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి వినే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
3: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. ఇప్పుడు ఐస్ గోదాము గురించి తెలుసుకుందాం. పూర్వం ఐస్ ఫ్యాక్టరీలు లేవు కదా, అప్పుడు ఐస్ ఎక్కడది, అసలు వాడేవారా వంటి సందేహాలకు సమాధానమే ఈ ఐస్ గోడౌన్. ఆ రోజుల్లోనూ చాలా దేశాల్లో, ముఖ్యంగా ఐరోపా, అమెరికా దేశాల్లో మాంసాన్ని నిల్వ చేసేందుకు ఐస్ను వాడేవారు. అందువల్ల అప్పట్లో అది చాలా ఖరీదైన నిత్యావసరం కూడా. దాంతో అమెరికా, యూరోప్ వాసులు నార్వే నుంచి మన దేశంలో హిమాలయాల నుంచి గడ్డితో దాచి మరీ తెచ్చి నిల్వ చేసేవారు. ఐస్ కోసం ప్రత్యేకంగా గోడౌన్ల లాంటి నిర్మాణాలు నదుల్లో, సరోవరాలకు చెరువులో కట్టేవారట. అందులో ఊక, గడ్డి వేసి ఆ మధ్యలో ఐస్ నిల్వ చేసి వాడుకునేవారట. అయితే ఇరాన్లో మాత్రం క్రీస్తు పూర్వం నుంచి గోడౌన్లు ఉన్నాయి. ఇవి మిగిలిన వాటికి విభిన్నంగా చాలా పెద్దగా కోడిగుడ్డు ఆకారంలో ఉండేవి. ఎడారి దేశం కాబట్టి దూర ప్రాంతాల నుంచి ఐస్ను తేవడం కన్నా వాళ్ళే తయారు చేసుకుని మరీ నిల్వ చేసేవారు. ఎందుకంటే చలికాలంలో అక్కడ రాత్రిపూట మంచు గడ్డ కట్టే ఉష్ణోగ్రత ఉంటుందంట. దాంతో ఐస్ గోడౌన్లకు వెనకే కట్టిన గదుల్లో నీళ్లు పోసి ఉదయమే నీళ్ల మీద పొరల్లా గడ్డ కట్టిన మంచు ముక్కల్ని తీసి నిల్వ చేసేవారు. చలికాలం మొత్తం ఇలా చేసి దాచిన ఐస్ని వేసవి మొత్తం వాడుకునేవారట. ఎంత తెలివో కదండి. మరి లిసనర్స్, విన్నారు కదండి.

ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి, మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మళ్ళీ ప్రసారమయ్యే అది సంగతి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. మరి వినండి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే అక్షయ.

0: మరికొద్ది క్షణాలు మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: FM 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లోని మస్త్ టైం పాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆజే గాయత్రిని అయితే వచ్చేసానండి. మరి ఈరోజు మీరు నాతో మాట్లాడాలన్న, మంచి మంచి సాంగ్స్ వినాలనుకున్న, మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. ఐ రిపీట్, 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు అలా కాల్ చేస్తుండండి, ఈలోపు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికలో వచ్చేస్తా. అంటే ల్యాండ్ స్టేట్ యూనియన్ రేడియో విజన్ 90.4 వినండి, మరి వింటూనే ఉండండి.
2: పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0881-6237-9623-7295.
3: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేచర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి, సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
4: जीवन के प्रारंभिक वर्षों में ही तय होता है कि बच्चों का कितना मानसिक विकास होगा और वो जीवन में कितना आगे बढ़ेंगे. हमारी आंगनबाड़ियों में बच्चों का प्रारंभिक विकास, सही पोषण, भरपूर प्यार,

0: गर्म ताज़ा भोजन और खेल खेल में सीखने के माध्यम से हो रहा है। साथ ही प्रधानमंत्री मातृ वंदना योजना के तहत पात्र धन राशि सीधे माताओं के बैंक अकाउंट में जमा कर सुरक्षित मातृत्व को सुनिश्चित किया जा रहा है। हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है 9वां राष्ट्रीय पोषण माह।
1: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुँचाना भी सरकार की प्राथमिकता है।
0: आज ही अपनी नजदीकी आंगनबाड़ी से जुड़िए, क्योंकि हमारी आंगनबाड़ी है हमारी जिम्मेदारी।
2: వెల్కమ్ బ్యాక్ టు మాస్ట్ టైం పాస్. సో లిసనర్స్, మరి వాటికి మన ఫస్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడుద్దాం. హలో అండి.
3: గుడ్ ఈవినింగ్ మేడం.
2: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: చూర్ నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
2: నేను చాలా బాగున్నా అండి. నరేంద్ర రెడ్డి గారు మీరు ఎలా ఉన్నారు?
3: బాగున్నాం మేడం.
2: మరి వాళ్ళ టాపిక్ ఏంటో చెప్పేనా?
3: చెప్పండి మేడం.
2: ఇవాళ ఒక పొడుపు కథతో వచ్చేసానండి.
3: అవునా మేడం, చెప్పండి మేడం.
2: నేను 3 అక్షరాల పదాన్ని. పొడిలో ఉంటాను కానీ తడిలో లేను, డప్పులో ఉంటాను కానీ ఉప్పులో లేను, ఆవులో ఉంటాను కానీ ఆరులో లేను. నేనెవర్ని?
3: ఈసారి చెప్పండి మేడం.
2: ఇంకోసారి చెప్పనా అండి?
3: చెప్పండి మేడం.
2: ఓకే. 3 అక్షరాల పదాన్ని నేను. పొడిలో ఉంటాను కానీ తడిలో లేను, డప్పులో ఉంటాను కానీ ఉప్పులో లేను, ఆవులో ఉంటాను కానీ ఆరులో లేను. ఇంతకీ నేను ఎవరిని?
3: పాడి ఆవు మేడం.
2: కాదండి.
3: చెప్తాను మేడం మళ్ళా.
2: ఏంటండి?
3: ఆలోచించి మళ్ళీ చెప్తాను మేడం.
2: మరి తప్పకుండా అండి. ఇవాళ ఏ సాంగ్ వినిపిద్దాం అనుకుంటున్నారు
3: మేడం? సింహ సినిమాలో.
2: ఆ సినిమాలో
3: జానకి జానకి అనే పాట మేడం.
2: ఓకే అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్తారా?
3: మేడం స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, చంద్రారెడ్డి, అన్విత, పూజ, ధనంజయ, పోలయ్య గారికి, బ్రహ్మయ్య గారికి, బండారు త్రిమూర్తి గుప్తా గారికి, మాణిక్యాలరావు గారికి నా తరఫున హాయ్ మేడం.
2: మరి తప్పకుండా అండి. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పిస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా, మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలూరు పాడించి మేడం. నా పేరు బండారు శంకరయ్య.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా అండి. మీకు అక్కడ వాతావరణం అది ఎలా ఉంది?
1: చల్లంగానే ఉంది మేడం.
0: అవునా? ఓకే అండి, మరి వాళ్ళ క్వశ్చన్ విన్నారా?
1: విన్నా మేడం, అది నేను చెప్పలేను మేడం, చాలా పొడుగు ఉంది కథ.
0: అలా అంటారా?
1: సింపుల్ గా ఏదన్నా ఉంటే సరే, మేమో ఏమో అర్థం చేస్తుంది, వేరే వాళ్ళు చెప్పాలన్నా కానీ అది కావడం లే.
0: అవునా? అయితే మీకోసం ఒకసారి చెప్పమంటారా? జాగ్రత్తగా
1: మేడం, చెప్పినా నేను చెప్పలేను.
0: సరే అండి.
1: యముడుకు ముగ్గురు సినిమాలో నుంచి
0: ఆ మూవీలోంచి
1: వానదల్లు గిల్లుకుంటేనే సాంగ్ వినిపిస్తుంది మేడం.
0: మరి తప్పకుండా అండి, ఎవరికైనా హాయ్ చెప్తారా?
1: మా మిత్రులు బండారు తిరుమల గుప్త గారికి, మా అక్కయ్య గొల్లపూడి నాగలక్ష్మి గారికి, పాలెం పోలయ్య గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి, మా బామర్తి సోమనాథ జనార్దన్ గారికి, పిచ్చి తబలా మస్తాన బాయ్ గారికి, ఎఫ్ఎం సర్దార్ బాయ్ గారికి మేడం.
0: మరి తప్పకుండా అండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే అమ్మా. గాయత్రి చిట్టదండి.
0: నమస్తే అండి, ఎలా ఉన్నారు?
1: బాగున్నానమ్మా. నా పేరు గుర్తుపట్టేశారా?
0: త్రిమూర్తులు గారే కదా.
1: బండారు త్రిమూర్తులు గుప్త మాట్లాడుతున్నాను. త్రిమూర్తులు గుప్తయే మిమ్మల్ని చిట్టు తల్లి బంగారు దగ్గర సంబోధిస్తాడు.
0: ఓకే అండి, ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా బాగున్నా అండి,
1: చాలా సంతోషం. కానీ నేను కూడా మీరు అడిగిన కొద్ది చెప్పలేదు. చాలా సింపుల్ గా అడిగితారేమో అనుకుంటున్నారు, కష్టంగా అడిగేశారు. ఇవాళ చాలా లాంగ్ అడిగేశారు.
0: చాలా ఈజీ అండి, శ్రద్ధ పెట్టి వినండి, క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది.
1: ఉంటది, ఒక్కసారి చెప్పాలి, చిన్న క్లూ చెప్పాలి.
0: ఓకే, మూడు అక్షరాల పదాన్ని నేను పొడిలో ఉంటాను కానీ తడిలో లేను, డప్పులో ఉంటాను కానీ ఉప్పులో లేను, ఆవులో ఉంటాను కానీ ఆరులో లేను, నేనెవర్ని? అది చెప్పను కానీ మీరు కనుక మన ఫస్ట్ అండ్ కాలర్స్ వింటే, మన సెకండ్ కాలర్ అనేది నేను క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పలేదు కానీ ఒక సమాధానం ఇచ్చారు నాకు, ఆ సమాధానంలోనే ఆన్సర్ ఉంది.
1: సరేనండి, అలాగే లాస్ట్ మీరు అలాగే స్పెసిఫిక్ గా చెప్తారు, స్పష్టమైన సమాధానం చెప్తారు. నేను అలాగే లైవ్ మొత్తం వింటాను, అప్పుడు తెలుసుకుంటాను.
0: మరి తప్పకుండా నా లైవ్ అంతా విని లాస్ట్ లో నేను మళ్ళీ నెక్స్ట్ టైం లైవ్ చేసినప్పుడు నాకు ఈ సమాధానం చెప్పాలి మీరు.
1: మీరు మళ్ళీ సార్ లైవ్ వచ్చినప్పుడు మీరు అడిగిన కొంచెం సమాధానం అవాళ్ళు ఇదిగా చెప్తారు తల్లి బంగారు తల్లి, నేను చెప్తాను మీకు.
0: మరి తప్పకుండా అండి, వాళ్ళ ఏ సాంగ్ వినిపిద్దాం అనుకుంటున్నారు మా అందరి కోసం?
1: ఈవేళ ప్రముఖ గాయకులు, సంగీత దర్శకులు, నెక్స్ట్ నటులు అయినటువంటి

0: కాబట్టి ఆ పిబి శ్రీనివాస్ గారు గీత రచయిత పిబి శ్రీనివాస్ గారు జయంతి ఉంది. తర్వాత నటి అద్భుత నటీమణి గాయనీమణి ఆయన నిర్మాత అయినటువంటి ఎస్ వరలక్ష్మి గారు వర్ధంతి ఉంది. తర్వాత చిరంజీవి గారితో అత్యధిక చిత్రాలు తీసినటువంటి ఆ గుత్త రామిరెడ్డి గారు అనగా మా విజయపాపిడి గారు జయంతి ఉంది. ఇలాంటి వారందరూ జయంతులు వర్ధంతులు ఉన్నాయి కాబట్టి వారందరికి నివాళి తెలియపరుస్తున్నాను ముందుగా.
1: అవునా అండి, మరి తప్పకుండా. మరి వాళ్ళు ఏ సంగతి అనుకుంటున్నారు?
0: ఆ రోజుల్లో వారు చేసినటువంటి కృషి ఎంత అంత కాదండి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా వారిని స్మరించుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నది నా ఫీలింగ్ నా భావన.
1: నిజమే అండి, మరి తప్పకుండా.
0: అవునమ్మా, ఈ సందర్భంగా ఈ వేళ అలాగా కూడా మా విజయబాబుడి గారు జయంతి కూడా ఉంది కాబట్టి వారి తిరువాత మంచి హుషారైన పాట అడుగుతాను, ప్లే చేయండి.
1: తప్పకుండా అండి, చెప్పండి.
0: విజయబాబుడి గారు డైరెక్షన్ లో వచ్చినటువంటి సినిమా అండి. ఇదేంటంటే ఖైదీ నెంబర్ 786. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ గారికి బృందం పాడిన పాట. గీత రచన భువన చంద్ర, సంగీతం రాజ్ కోటి. గోవ గోరింకతో ఆడింది నే బొమ్మలాట నిండు ఆ పాట అందుబాటులో ఉందమ్మా. పూజితో తిప్పుదని గాయత్రి చిట్టుదని.
1: అవునండి, తప్పకుండా ఉందిగా. మరి మీకోసం నేను ప్లే చేసేస్తాగా.
0: ఈ పాట ప్రసాద్ రెడ్డి గాయత్రి చెప్తాన్ని. ఈ పాట మా అక్కయ్య గారు కొలపూడి నాగలక్ష్మి గారికి, మీ మేడం గారు మా బంగారు తల్లి అయినటువంటి విజయ మేడం గారికి, విజయ బంగారు తల్లికి, మా గాయత్రి చిట్టు తల్లికి, మా పెన్నమ్మ గారికి, మా బాబాయ్ గారికి, మా సోదరులు బొట్టేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, శ్రీకాకుళం భాస్కర్రావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, తర్వాత బండారు శంకరయ్య గారికి, నరేంద్ర రెడ్డి గారికి, వీరందరి కోసం ఈ పాట డెడికేట్ చేయమని మనసారా కోరుకుంటూ మిమ్మల్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ నేను నా గాయత్రి చిట్టు తల్లి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను.
1: మరి తప్పకుండా అండి. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిసన్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య మాట్లాడుతున్నా మేడం. బాగున్నారా మేడం?
0: నేను చాలా బాగున్నా అండి. పోలయ్య గారు మీరు ఎలా ఉన్నారు?
1: మేము కూడా సూపర్ గా ఉన్నాం మేడం.
0: అవునా, అక్కడ వాతావరణం అది ఎలా ఉంది మరి?
1: వాతావరణం చల్లగా ఉంది మేడం. రెండు రోజులు వర్షాలు పడ్డాయి, కూల్ అయిపోయింది వాతావరణం అంతా.
0: అవునా,
1: చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం.
0: మాకు కూడా ఇవాళ చిన్నగా వర్షం స్టార్ట్ అయిందండి.
1: మాకు పెద్ద వాన రెండు పడ్డాయి మేడం బాగా.
0: అవునా, మరి ఇవాళ క్వశ్చన్ విన్నారా
1: మేడం?
0: ఇవాళ క్వశ్చన్ విన్నారా అండి?
1: చెప్పండి మేడం.
0: ఇవాళ ఒక పొడుపు కథతో వచ్చేసాను, ఆ పొడుపు కథ చెప్తున్నాను, వినండి. మూడు అక్షరాల పదాన్ని నేను, పొడిలో ఉన్నాను కానీ తడిలో లేను, డప్పులో ఉన్నాను కానీ ఉప్పులో లేను, ఆవులో ఉన్నాను కానీ ఆరులో లేను, ఇంతకీ నేను ఎవరిని?
1: రెండు అక్షరాల,
0: మూడు అక్షరాల పదాన్ని, పొడిలో ఉంటాను కానీ తడిలో లేను, డప్పులో ఉంటాను కానీ ఉప్పులో లేను, ఆవులో ఉంటాను కానీ ఆరులో లేను, నేను ఎవరిని?
1: ఆలోచించాల్సిందే, కష్టం.
0: మరి లాస్ట్ లో ఆన్సర్ చెప్తా వింటారా అండి?
1: ఓకే మేడం.
0: ఓకే అండి, మరి వాళ్ళ మా అందరికి ఏ సాంగ్ వినిపిద్దాం అనుకుంటున్నారు
1: ఈరోజు మేడం? రవితేజ నటించిన బచ్చన్ మూవీ నుంచి.
0: ఆ మూవీ నుంచి?
1: నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం, ఆ పాట మేడం.
0: మరి తప్పకుండా అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్తారా?
1: ఆ మన విష్ణు ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరికీ నా తరఫున హాయ్ చెప్పండి మేడం. అలాగే మీకు, మిగతా ఆర్జేలందరికీ, ప్రసాద్ సార్ గారికి, మా విజయ మేడం గారికి నమస్కారాలు తెలియజేస్తూ అందరికి హాయ్ చెప్తూ అందరికి బాయ్ మేడం.
0: ఓకే అండి, మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: లిజనర్స్. ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం కర్నూలు జిల్లా ఆసుపత్రి మండలం తంగరొడన గ్రామం హరినాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
0: నేను చాలా బాగున్నా అండి. హరినాథ్ రెడ్డి గారు మీరు ఎలా ఉన్నారు?
1: బాగా సంతోషంగా ఉన్నాం మేడం. వర్షాలు కురుస్తున్నాయి బాగా.
0: అవునా? మా కూడా ఇక్కడ ఈ రోజు స్టార్ట్
1: అయ్యింది మేడం. వాన
0: ఈ రోజే స్టార్ట్ అయినాయండి.
1: మాకు 3 రోజులు అయింది మేడం.
0: అవునా? చాలా సంతోషం.
1: రైతులు సల్లంగా ఉన్నాము. మీకు విజయ మేడం గారికి స్టాఫ్ అందరు కూడా నమస్కారాలతో. మేడం నారి నారి నడుమ మురారి మేడం సినిమా పేరు.
0: మేము ఆ సాంగ్ ప్లే చేసే ముందు నేను ఒక స్మాల్ క్వశ్చన్ అడుగుతానండి, దీనికి ఆన్సర్ చెప్తారేమో ట్రై చేస్తారా?
1: తర్వాత తింటాను మేడం నేను.
0: ఓకే చెప్పండి.
1: ఇప్పుడు సమాధానం తర్వాత తింటాను మేడం.
0: సరే అండి, సాంగ్ చెప్పండి.
1: నారి నారి నడుమ నుంచి ఏ వానో తరుముతున్నది అనే పాట ఉంటుంది మేడం.
0: ఓకే అండి.
1: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వింటున్న అందరి కోసం మేడం ధన్యవాదాలు మేడం.
0: ఓకే అండి. మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో నమస్తే, శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా గుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ భాష మేడం. బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నాను అండి. భాషా గారు మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, దేవుడి దయ, పెద్దవారి ఆశీస్సులు.
0: చాలా సంతోషం అండి. వాళ్ళ క్వశ్చన్ విన్నారా?
1: లేదు మేడం, ఒకసారి చెప్పండి మేడం.
0: నేను ఒక పొడుపు కథ చెప్తానండి, పొడుపు కథలోనే ఆన్సర్ ఉంటుంది, శ్రద్ధగా వినండి.
1: చెప్పండి మేడం.
0: మూడు అక్షరాల పదాన్ని నేను, పొడిలో ఉంటాను కానీ తడిలో లేను, డప్పులో ఉంటాను కానీ ఉప్పులో లేను, ఆవులో ఉంటాను కానీ ఆరులో లేను, ఇంతకీ నేను ఎవరిని?
1: ఏంటి మేడం?
0: నేను ఒక మూడు అక్షరాల పదాన్ని, సరిగ్గా వినండి, పొడిలో ఉంటాను కానీ తడిలో లేను, డప్పులో ఉంటాను కానీ ఉప్పులో లేను, ఆవులో ఉంటాను కానీ ఆరులో లేను, ఇంతకీ నేను ఎవరిని?
1: మేడం ఎందుకులే మేడం, టైం అయిపోద్ది, నేను లాస్ట్ చివర్లో వింటాను, బాగానే ఉంది. ఒకరో వర్క్ లో కూడా ఉన్నాను నేను ఇప్పుడు.
0: అవునా అండి?
1: చివర్లో వింటాను మేడం, వెనకాల శ్రోతలకి ఇబ్బంది అవుతుంది పాపం.
0: ఓకే అండి, మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఈ రోజు వచ్చి అల్లుడా మజాక సినిమాలో నుంచి.
0: ఆ మూవీలోంచి?
1: అత్తమ్మ కూతురు ఆ పాట మేడం.
0: మరి తప్పకుండా అండి.

0: మేడం మా ఫ్రెండ్స్ మేడం.
1: ఇంకొక సాంగ్ వేరే ఏదైనా చెప్తారా? అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూ సాంగ్ ప్లే చేయలేకపోతున్నాం.
0: అలా అయితే యముడికి మొగుడు సినిమాలో నుంచి అత్తో అత్తమ్మ కూతురు.
1: ఓకే అండి, చూస్తాము. మరి ఎవరికైనా హాయ్ చెప్తారా?
0: చెప్తాను మేడం. మా ఫ్రెండ్స్ ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ భయ్య గారు, గురుశంకర్ గారు, అనుగుల మోహన్ గారు, నల్లబిల్లి వెంకటరెడ్డి గారు, పున్నా వెంకటేష్ గారు, మాణిక్యాలరావు గారు, తర్వాత పూజారి ధనుంజయ్ గారు, అశోక్ గారు, ఖాజాభాయ్ గారు, మాణిక్యాలరావు గారు, బండారు శంకరయ్య గారు, మా ఆప్తమిత్రులు బండారు త్రిమూర్తులు గుప్తా గారు, అందరి కోసం మేడం బిజిలీ వెంకటేష్ గారు.
1: ఓకే అండి, మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. ప్లీజ్ ఇంటర్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా, మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి,
3: గుడ్ ఈవినింగ్ అండి.
2: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: ఏలూరు అండి, నా పేరు నాగేశ్వరరావు అండి.
2: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
3: బాగున్నాడు. మీరు బాగున్నారండి?
2: నేను కూడా చాలా బాగున్నా అండి.
3: ఎప్పుడు బాగుండాలండి, చెప్పండి.
2: చాలా సంతోషం అండి. మరి వాళ్ళ క్వశ్చన్ విన్నారా?
3: విన్నాను కానీ మేడం గారు ఏంటో నాకు అర్థం కావట్లేదు. అది నేను ఇందాక ఛాన్స్ చెప్పి గెస్ట్ చేశాను, లాస్ట్ అంటే క్వశ్చన్ ఆన్సర్.
2: నేను లాస్ట్ లో ఆన్సర్ చెప్పాక ఓ ఇంతేనా అనిపిస్తుంది మీకు?
3: ఏమో చాలా క్రిటికల్ గా ఉంది, నేనేవో కాల్సింది అడుగుతుంటే అంటున్నాను.
2: అవునా? మరి మీరు గనక మన ఫస్ట్ కాలర్ నుంచి వింటే మన సెకండ్ కాలర్ అనేది ఆన్సర్ చెప్పలేదు కానీ నాకు ఒక సమాధానం ఇచ్చారు క్వశ్చన్ అడిగితే.
3: ఫస్ట్ నుంచి కాదు మేడం, ముందు కాలర్ అన్నా నేను.
2: అవునా అండి? సరే అండి, మరి నేను లాస్ట్ లో ఆన్సర్ రివీల్ చేయబోతాను మీకు. హలో,
3: చెప్పండి చెప్పండి.
2: మరి వాళ్ళు ఏ సాంగ్ వినిపిద్దాం అనుకుంటున్నారు మాకు?
3: ఘర్షణ ఘర్షణ ఉంది కదండి, వెంకటేష్ ది.
2: ఆ మూవీలోంచి
3: దాంట్లో మంచి పాట వేయండి, ఏదో పాట.
2: మరి తప్పకుండా అండి, ఎవరికైనా హాయ్ చెప్తారా?
3: మా పిన్ని గారికి, బాబాయ్ గారికి, మా పిన్నిగారి బాబాయ్ గారి స్పెషల్ గా చెప్పండి, అలాగే పవన్ గారికి, పుల్లారావు గారికి, అలాగే ఉమామహేశ్వరి గారికి స్పెషల్ స్పెషల్ గా మీకండి.
2: తప్పకుండా అండి. మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేవుతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి. నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? భాషా గారు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నా అండి. మరి వాళ్ళ క్వశ్చన్ విన్నారా? మరి వాళ్ళ నేను ఒక పొడుపు కథతో వచ్చానండి. నేను అడిగే క్వశ్చన్లోని సమాధానం ఉంది. క్వశ్చన్ చదువుతాను, జాగ్రత్తగా వినండి, ఓకేనా?
1: చెప్పండి మేడం.
0: మూడు అక్షరాల పదాన్ని నేను. పొడిలో ఉంటాను కానీ తడిలో లేను. డప్పులో ఉంటాను కానీ ఉప్పులో లేను. ఆవులో ఉంటాను కానీ ఆరులో లేను. అవునా? సాంగ్ చెప్పండి. అందాల రాముడు మూవీ నుంచి. ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్తారా? ఓకే అండి, మరి మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిసనర్స్, మరి ఈరోజు నేను ఒక క్వశ్చన్ అడిగాను కదండి, మరి దాని ఆన్సర్ వచ్చేసి మూడు అక్షరాల పదాన్ని నేను పొడిలో ఉన్నాను కానీ తడిలో లేను అంటే పో, డప్పులో ఉన్నాను కానీ ఉప్పులో లేను అంటే డా, ఆవులో ఉన్నాను కానీ ఆరులో లేను అంటే ఊ, అంటే దీనికి సమాధానం పొడవు. ఓకే లిసనర్స్, మరి ఈరోజు మన లైవ్ అయితే ఎండింగ్కి వచ్చేసిందండి. మరి ఈరోజు మీతో మంచిగా మాట్లాడేశాను, మంచి మంచి సాంగ్స్ కూడా విన్నాం కదా. మరి రేపు తిరిగి ప్రసారం అయ్యే మాస్టర్ టైం పాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటే ల్యాండ్ స్టేట్ ఇంటూ రేడియో విషయం 90.4 ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైంగ్ ఆఫ్, నేను మీ అజయ్ గాయత్రి.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, JP Road, భీమవరం.
2: సెల్ 9983420.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: 解了。ఉచితంగా రీఛార్జ్ తక్కువ ధరకే ఐఫోన్ ఇలాంటి మెసేజ్ల్లోని లింక్లను క్లిక్ చేయకండి. మీ డేటా దొంగిలించబడే ప్రమాదం ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరనందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
1: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
2: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, ఎండిఎస్, చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
2: డాక్టర్ పసుపులేటి శ్వేత, ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
2: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
2: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9176126669.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622345.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: సైబర్ నెరగాళ్లు స్మార్ట్ కావచ్చు, కానీ మీరంతకంటే అప్రమత్తంగా ఉండాలి. అవగాహనే అసలైన రక్షణ.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆర్జే గాయత్రి. వెల్కమ్ టు తిన్మార్. సో లిసనర్స్, మరి వాళ్ళ తిన్మార్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ అయితే విని ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్. అంటే ల్యాండ్ కీప్ లిసనింగ్ టు రేడియో విష్ణు 90.4. వినండి, మరి వింటూనే ఉండండి.
2: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య,
3: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
2: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
4: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు తిన్మార్. సో లిస్నర్స్, మరి వాళ్ళ తిన్మార్ కార్యక్రమంలో మన ఫస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే చిలిపిగా ఫ్రమ్ ద మూవీ ఆరెంజ్. రామ్ చరణ్ అండ్ జానీలియా లిటిల్స్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే హరీష్ జయరాజ్ అందించగా, కార్తిక్ కల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే వనమాలి గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: తెలుగు సాంగ్ విన్నారు కదా, మరి ఇప్పుడు రాబోయే హిందీ సాంగ్ ఏంటంటే సాన్ సాంగ్ కి మాలా ఫ్రమ్ ద మూవీ మిర్జాపూర్. పంకజ్ త్రిపాఠి, ఆలీ ఫహజ్ లిటోస్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే వైబ్ అప్ ఫని అందించగా మాధురి శర్మ ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదండి, మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసే పోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

లిసనర్స్ ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే తెలుగు సాంగ్ ఏంటంటే మనోహర ఫ్రమ్ ద మూవీ చెల్లి. ఆర్ మాధవన్ లీడ్ రోల్ గా నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే హరీష్ జయరాజ్ అందించగా, బాంబే జయశ్రీ ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే బోన చంద్ర గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేపోతున్నాం. లిసన్ అండ్ ఎంజాయ్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: సో లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే హిందీ సాంగ్ ఏంటంటే జై జయ రామ్ ఫ్రమ్ ద మూవీ రామాయణ. రణ్వీర్ కపూర్, సాయి పల్లవి లీటర్స్ కు నటించిన ఈ సపరేట్ మూవీకి మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ అందించగా అజయ్ సింగ్ అండ్ శ్రేయా కౌశల్ కలిపి ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే కుమార్ విశ్వ గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదండి, మరి మీకోసం ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్.

0: అక్షరా స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామీరం, భీమవరం.
1: ఫోన్ 0881622354.
2: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
0: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్, భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
0: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
0: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
0: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
0: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
2: ఫోన్ 0881627769623729.
3: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే తెలుగు సాంగ్ ఏంటంటే చినుకు తాకే ఫ్రమ్ ద మూవీ పెళ్లి చూపులు. విజయ్ దేవరకొండ, రీతు వర్మ లీటోస్ నటించిన ఈ సపరేట్ మూవీకి మ్యూజిక్ అయితే వివేక్ సాగర్ అందించగా, అమృత వర్షని ఆల్పించిన ఈ సపరేట్ సాంగ్ కి లిరిక్స్ అయితే శ్రేష్థ గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సపరేట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. ఇస్ ఇట్ ఎన్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదండి, మరి మీకోసం ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరనందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
1: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
2: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
3: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కె శ్రీ రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
2: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
2: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
2: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9177612669.
4: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇప్పుడు రాబోయే మన లాస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే ఎవరే ఫ్రమ్ ద మూవీ ప్రేమం. నాగ చైతన్య, శృతి హాసన్ లీడ్ రోల్స్ కు నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే రాజేష్ మురుగేశన్ అందించగా, విజయ్ యేసుదాస్ ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే శ్రీమణి గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం ప్లే చేసేబోతున్నారు. మిస్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: లిసనర్స్, విన్నారు కదండి, మీ అందరికి ఈ రోజు సూపర్ హిట్ సాంగ్స్ నచ్చినాయని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మీ ముందుంటా. అంటే లైన్ స్టేట్ యూనిట్ రేడియో విషయం 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆజే గాయత్రి.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల నలుగురులో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: லக்னோ எஃப்எம் 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారం అయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.